శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 4వ రోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ప్రీతి రంజని. ప్రతి ఉదయానికి స్వాగతం పలికే ఈ సుప్రభాత వేళ విందాం భక్తి రంజని కార్యక్రమంలో. ఈరోజు భక్తి గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో. ఇప్పుడు విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్,

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు వి సుధాకర్ శర్మ గారు.
1: ప్రతి వ్యక్తి అనునిత్యం ఆనందమయ జీవితం గడపడానికి అత్యంత ఆవశ్యకమైనది మనశ్శాంతి. ఇది మానవ జీవితానికి ఎంతో శోభనిచ్చుటయే కాక పరిపూర్ణత్వాన్ని సంతరించి పెడుతుంది. మైత్రీ కరుణాముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భవనాత చిత్త ప్రసాదనం. అంటే సుఖానికి గాని దుఃఖానికి గాని ధైర్యానికి గాని భయానికి గాని ఆనందానికి గాని ఆందోళనకు గాని కారణము మనస్సే. సమాజంలో మన కళ్ల ఎదుటే గాని మనకే స్వయంగా గాని జరిగే ఏ విషయాన్నైనా మన మనస్సు పట్టించుకోకపోతే ఆ విషయం తాలూకు ప్రభావం మన మీద ఇసుమంతైనా ఉండదు. మనశ్శాంతితో ప్రశాంతంగా జీవనం గడపడానికి శాంత స్వభావం కలిగిండుట అత్యావశ్యకం. కామ క్రోధ లోభ మోహ మదమాచ్చర్యములనే అరిషడ్వర్గాన్ని దూరంగా ఉంచి శాంత స్వభావంతో జీవించగలిగినప్పుడే మనశ్శాంతి మనకు చేరువవుతుంది. మనశ్శాంతి లభించుటకు ప్రధానంగా 4 విషయాలు హేతువులుగా పతంజలి తెలుపుట జరిగింది. అందులో మొదటిది సజ్జనులతో సహవాసం. సజ్జన సాంగత్యం వలన నిస్సంగత్వం, దానివలన నిర్మోహత్వం, దానివలన నిశ్చలతత్వం అలవడతాయి. దానివలన జీవన్ముక్తి కలుగుతుందని శంకరాచార్యులు తెలిపినారు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్లుగా సజ్జనులతో సహవాసం చేస్తే భ్రమర కీటక న్యాయంగా మనము సజ్జనులమవుతాం. ఈ సద్గుణం వలన మన మనస్సు నిర్మలమై ప్రశాంతత ఏర్పడుతుంది. ఇదే మనశ్శాంతి. ప్రపంచం దుఃఖమయమనే మాట సత్యం. ఎందుకంటే మనమెంత సౌఖ్యాన్ని అనుభవించినా అది క్షణంలో అయిపోయినట్లుగా ఉంటుంది. క్షణకాలం బాధపడవలసి వస్తే మహాదుఃఖం మన మీద పడ్డట్లుగా ఉంటుంది.

0: సమాజంలో ఎన్నో రకాల పరిస్థితుల వల్ల దుఃఖపడుతున్న వారు అనేకులుంటారు. మనం వారి వద్దకు వెళ్లి ధైర్య వచనాలు చెప్పి ఓదార్చినట్లయితే, తగిన సహాయం చేసినట్లయితే వారికి ఊరట కలుగుతుంది. వారికి కలిగిన ఈ సుఖం మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మన శాంతినిస్తుంది. ఇది రెండవది. కర్తా కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. అంటే ఒక పనిని అది మంచిది గాని చెడ్డది గాని చేసినవాడు, చేయించినవాడు, చేయవలసిందిగా ప్రేరేపించినవాడు, వాడు చేస్తుంటే ఆమోదించినవాడు, ఈ నలుగురికి ఆ పని ఫలితంలో సమానమైన భాగం ఉంటుంది. మంచి పనైతే పుణ్యం, చెడ్డదైతే పాపం. మనకు తెలిసి ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే మనం వారిని, వారి కృషిని అభినందించాలి, ప్రశంసించాలి, ఇంకా బాగా చేయవలసిందిగా ప్రోత్సహించాలి. చేతనైతే తగిన సహాయ సహకారాలు అందించాలి కూడా. అలా చేసినట్లయితే ఒక సత్కార్యంలో మనము భాగస్వాములమైనామనే తృప్తి మిగులుతుంది. ఆ తృప్తి మనకు ఆనందాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది. ఇది మూడవది. ఇక నాలుగవది, దుష్కృత్యాలు చేసేవారి పట్ల ఉపేక్ష. భారతంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ధర్మానికి అధర్మం వలన, సత్యానికి అసత్యం వలన హాని కలుగుతున్నప్పుడు దాన్ని నడిచివేయగలిగిన సామర్థ్యం కలవారు చూస్తూ ఊరుకోకూడదు. అలా ఉపేక్షించి ఊరుకున్నట్లయితే వారికే నష్టం వాటిల్లుతుంది. మనం సమర్థులమైతే ఆ అధర్మాన్ని ఆపాలి, సామర్థ్యం లేకుంటే అక్కడ నుండి మౌనంగా తప్పుకుని వెళ్లిపోవాలి. అంతేగాని ఆ దుర్మార్గాన్ని ప్రోత్సహించకూడదు. అలా తప్పుకుంటే ఈ దుర్మార్గంలో, ఈ పాపంలో నాకు భాగం లేదన్న తృప్తి మనకుంటుంది. ఇది ఒక విధమైన ఆనందమే, మనశ్శాంతే. ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా జీవనం గడపడానికి ప్రయత్నించాలి. ఎవరి జీవితానికైనా పరమార్థం శాంతి ఆనందాలే కదా.
1: శ్రోతలు, ఇంతవరకు భక్తి నంజని కార్యక్రమంలో శ్రీ వి సుధాకర శర్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బుగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను

0: రెండు లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడెం బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనియాస్తున్నాం.
0: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్పూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
2: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్తో కలిసి గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ హైదరాబాదులో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరీసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరీసా భారతలో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ

0: గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అవసంరచనా సేవాభ్యః యథాసంభవం సామాన్యోపయోగ మార్గాణాం సంభావనాః అన్వేష్టుం ఆవశ్యకతా అస్తీతి. విశేషతయా ప్రముఖ పరివహన్ అవసంరచనా పరియోజనానాం నిర్మాణ సమయే సేవాతీర్థే ప్రగతిః ఇత్యస్య 53వ ఉపవేశనస్య అధ్యక్షతాం కురవన్ శ్రీమోదీ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః ప్రావిధిక ఆర్థిక సంభావనాః దృష్ట్వా యోజనా నిర్మాణస్య స్తరే ఏవ ఏతాదృశాన్ ఏకీకృతోపాయాన్ పరీక్షితుం ఆహ్వానం కృతవాన్. సహ ఉక్తవాన్ యత్ కార్యాన్వయనస్య శీఘ్రతయా సహ గుణవత్తాయాః విషయే కోపి సంధిః న భవేత్. అసౌ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః కార్యాన్వయన సంస్థానేభ్యశ్చ ఆధునిక ప్రౌద్యోగికీనాం అంగీకరణాయ ప్రత్యేకస్మిన్ చరణే గుణవత్తా నిశ్చయం పర్యవేక్షణం చ సుదృఢీకర్తుం ఆహ్వానం కృతవాన్. ఉపవేశనె శ్రీమోదీ రేలపట్టికా మార్గ విద్యుత్ క్షేత్రాణాం 6 ప్రముఖాణాం అవసంరచనా పరియోజనానాం సమీక్షాం కృతవాన్. ఏతాః పరియోజనాః నవరాజ్యేషు విస్తృతాః సంతి అథ చ తాసాం సమగ్ర

0: व्ययः 30,000 कोटि रूप्यकाधिकः अस्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः उक्तवान् यत् प्रत्येकस्मिन् क्षेत्रे अग्रस्थानं प्राप्तुं भारतस्य आन्तरिक सुरक्षा अधिकं सुदृढा करणीया। नवदिल्ल्यां राष्ट्रिय सुरक्षा रणनीति सम्मेलनस्य समापन सत्रं सम्बोधयन् श्रीशाहः उक्तवान् यत् 47,000+ यावत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः विकसित भारतस्य दृष्टिं साकारयितुं सुदृढा आन्तरिक सुरक्षा अत्यावश्यकी अस्ति। मन्त्रिणा उक्तं यत् प्रशासनेन मादक द्रव्य सम्बद्धाः समस्याः, नक्सलवादः अथ पूर्वोत्तर क्षेत्रस्य च समाह्वानानि सफलतया निराकृतानि। एतासाम् उपलब्धीनां श्रेयः असौ राज्यारक्षिबलाय, केन्द्रीयाभिकरणेभ्यः तथा केन्द्रीय सशस्त्रारक्षिबलेभ्यः प्रदत्तवान्। भारत चीन देशयोः मध्ये द्वैपाक्षिक सम्बन्धस्य निरन्तर विकासाय प्रगत्यै च भारत चीन सीमाक्षेत्रेष् शान्तिस्थापनस्य महत्वं भारतं प्रतिपादितवान्। राष्ट्रिय सुरक्षा परामर्शदः अजीत डोभालः फेजिंग नगरे चीन विदेश मन्त्रिणा वांग यी इत्यनेन सह भारत चीन सीमा प्रश्न विषयेष् विशेष प्रतिनिधीनां वार्तायाः 25वें चरणस्य सहाध्यक्षतां कृतवान्। विदेशमन्त्रालयः एकस्मिन् वक्तव्ये अवदत् यत् उभौ प्रतिनिधी तेषां समग्रं दीर्घकालिकं च हितं दृष्ट्वा सीमप्रश्ने राजनैतिक समाधानस्य प्रयत्नान् अनुवर्तयितुं सहमतौ अभवताम्। उभौ पक्षौ 24,000+ अक्टूबर मासे कजान नगरे, गतवर्षे अगस्त मासे सियाचिन नगरे च स्वनेतृभिः प्राप्तानां महत्वपूर्ण सर्वसम्मतीनां कार्यान्वयने प्रगतिम् अभिलक्षितवन्तौ। उपभोक्त्री कार्य विभागस्य सचिवा निधि खरे इत्येषा अकथयत् यत् कांदा एक्सप्रेस यानं दिल्ली नगरं प्रति प्रायः 800 मैट्रिक टन परिमितं पलाण्डुः आनयनस्ति। सामाजिकान्तरजालीये पटले सचिवा अवदत् यत् नाफेड, एनसीसीएफ तथा केन्द्रीय भण्डार केन्द्रेष् पलाण्डुः 35 रूप्यकाणि प्रति किलोग्राम मूल्येन विक्रियते। कांदा एक्सप्रेस यानम् आरम्भे चेन्नई, एर्नाकुलम, मदुरई, गुवाहाटी इत्येतेषु स्थानेषु प्राप्स्यति इति सा संसूचितवती इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00. ప్రసార వివరాలు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా విందాం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ప్రసార వివరాలలో ముందుగా ఈ ఉదయం 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8 ప్రసారమవుతుంది ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:15 ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి చిద్రవార్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వింటారు. 7:45 వింటారు సినీ రంజని. ఈ ఉదయం 9:00 మిమ్మల్ని పలకరిస్తుంది హృదయ రాగాలు కార్యక్రమం. మీకు నచ్చిన పాటలతో కొనసాగుతుంది ఈ ఉదయం 10:00 వరకు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 నుండి మీరు వింటారు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 ప్రసారమవుతుంది జానపద సంగీత కార్యక్రమం. 5:45 వింటారు సినీ రంజని. 6:35 మరోసారి మీ ముందుకొస్తుంది సినీ రంజని తెలుగు సినిమా పాటలతో. 6:50 వ్యవసాయ సూచనలు 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వింటారు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమం మరోసారి మిమ్మల్ని మీకు నచ్చిన పాటలతో పలకరిస్తుంది. ఈ ఉదయం 8:30 వింటారు లలిత సంగీతం. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 వింటారు హిందీలో వార్తలు. 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థులో జరిగిన ప్రగతి 53వ సమాపేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్టాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమాపేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్టాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమాపేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఏలు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.
1: అగ్రి ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే ఆజ్ కి చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తి హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగోం కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థి నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో ఔర్ వో కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమాపేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమాపేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యకులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశాల్లో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి ఆరవసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి

0: భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఉమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబంధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కూలాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మహ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం: అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశవాణి వార్తలు ముగిచే ముందు విశేషాలు మరొకసారి. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి. విఘ్నోల వినోద కార్యక్రమాలను అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలికిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. అలాగే ఈ ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ఈరోజు ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ గురించి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. ఇస్లాం మత వ్యవస్థాపకులు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను జరుపుకుంటారు. అరబిక్ భాషలో మిలాద్ అంటే జననం, నబీ అంటే ప్రవక్త అని అర్థం. ఈ రోజున ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, ఆయన అందించిన శాంతి, కరుణ, మానవత్వం మరియు సోదరభావం వంటి బోధనలను స్మరించుకుంటారు. మసీదులను, ఇళ్లను అలంకరించుకుని దాన ధర్మాలు చేస్తూ పేదలకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఇది ఈరోజు ముస్లిం సోదరులు జరుపుకునే పండగ ప్రాముఖ్యత. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బొరద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరి

0: భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
2: డాక్టర్ ఏ వనిత,
4: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
2: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
2: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ బలరాం జాదవ్,
2: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
2: డాక్టర్ బలరాం జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయటం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయటం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
4: దరమాండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా, దీపావళి పండుగలకు
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్,
4: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజయ్ యేసుదాస్ గానం చేసిన ఈ పాట మహారథి చిత్రం నుండి.

0: అందమైన పాట వినేశారు కదా. ఆకాశవాణి సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, పిల్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టి సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు,
1: జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ
2: 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది.
1: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. ఫోన్ 253999.
3: శ్రోతలకి నమస్కారం. ఈ రోజు మనం నెలలు నిండకుండానే కాన్పులు జరగడానికి కారణాలు ఏంటి, ఏ విధంగా వాటిని ఆపగలము, ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడన్నా అంటే మొదటి కాన్పు కానీ రెండో కాన్పు కానీ నెలలు నిండకుండా అవుతే ఎట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి, డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం. అసలు ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా జరిగే కాన్పు అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అన్నది 40 వారాలు ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ 26 వారాల నుంచి 37 వారాల లోపల అవుతుందో, 24-26 వారాల నుంచి అనుకోండి, ఆ దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం. ప్రీటర్మ్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అవడం. చాలా కారణాల వల్ల అలా అవుతాయి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఆ బేబీ నెలలు నిండకుండా ఉంది కాబట్టి ఆ బేబీకి చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ నవజాత శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ అన్నది ఈ ప్రీటర్మ్ నెలలు నిండకుండా అవుతున్న డెలివరీల వల్లే చాలా ఎక్కువగా ఉంది. యూజువల్ గా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్సే కానీ ఆ ఇన్ఫెక్షన్ పైకెళ్లి మావికి తగి దాని కోరియో అమ్నియైటిస్ అంటాం దాని వల్లే కానీ, లేదా మోర్ దెన్ వన్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కవలలు ఇద్దరు కానీ ముగ్గురు కానీ అది ఉంటే గర్భసంచి మీద బరువు ఎక్కువైపోయి కూడా తొందరగా ప్రీటర్మ్ డెలివరీలే కానీ, లేదా ఏదైనా కాంప్లికేషన్ బీపీ ఎక్కువయ్యి లేకపోతే హెవీగా బ్లీడింగ్ అయ్యి మేము ఆపలేని పరిస్థితుల్లో డెలివరీ చేసి రావడం, మావి ముందుకుండి బ్లీడింగ్ అయ్యి డెలివరీ చేయాల్సి రావడం, ఇట్లాంటి కారణాలు చాలా ఉంటాయి ప్రీటర్మ్ డెలివరీస్కి. అంతేకాక ఒకవేళ గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ బై బర్త్, లోపల సెప్టమ్ ఉండడమే కానీ చిన్న గర్భసంచి అంటే అది మామూలుగా ఎట్లయితే మన ముక్కు రెండు పక్కల నుంచి వచ్చి మధ్యలో కలుస్తుందో సేమ్ అదే విధంగా గర్భసంచి కూడా రెండు పక్కలు రైట్ లెఫ్ట్ వచ్చి మధ్యలో కలిసి మధ్యలో క్యావిటీ కరిగిపోయి ఒక సింగిల్ క్యావిటీ లాగా ఒకటే క్యావిటీ లాగా వస్తుంది. అట్లా కాక అవి రెండు సెపరేట్ గా ఉన్నాయనుకోండి, వాటిని బైకార్నియేట్ యుట్రస్ అంటాం. అట్లాంటివి జన్మత అంటే కంజెనిటల్ గా గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నెలలు పూర్తిగా నిండడానికి ఆ గర్భసంచి సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి నెలలు నిండకపోవచ్చు, పాప పెరగకపోవచ్చు, అట్లాంటిది అవుతుంది. అంతేకాక గర్భసంచి ముఖద్వారం వీక్ గా ఉండి, మసిల్స్ వీక్ గా ఉండి 5-6 నెలలు పడే దగ్గర సడన్ గా ఏమి నొప్పి లేకుండానే అది ఓపెన్ అయిపోయి తమామని డెలివరీ అయిపోతుంది. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఫస్ట్ డెలివరీలో కూడా రావచ్చు. ఇంకోసారి ఏమవుతుందంటే 1-2 నార్మల్ డెలివరీలు అవుతాయి, ఇండ్లలో దాయమ్మలు చేయడము లేకపోతే ఏదో మంత్రసానులు చేయడము, అప్పుడు గర్భసంచి ముఖద్వారం కట్ అయిపోయి వీక్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు దానికి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. రెండోసారి మూడోసారి వాళ్ళు కడుపు నొప్పిలో 6-7 పడగానే టమామని డెలివరీ అయిపోతారు. సో ఇవన్నీ కూడా మనం నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడానికి కారణాలుగా చెప్పుకుంటున్నాం. సో ఈ ఇన్ఫెక్షన్సే కానీ ఇవన్నీ మాత్రము డాక్టర్ను సంప్రదించినప్పుడు మొదటిసారి ఏదన్నా ప్రీటైమ్ డెలివరీ అయిందని వచ్చి చెప్తారు కదా ప్రెగ్నెంట్ కాగానే, అది ఎందుకయింది, బ్లీడింగ్ వల్ల, బీపీ వల్ల, ఫిట్స్ రావడం వల్ల డెలివరీ అయిపోయిందా, ఏమన్నా డయాబెటీస్ ఉండి డెలివరీ అయిపోయిందా, బాగా జ్వరం వచ్చేసి అట్లా డెలివరీ అయిందా, అవన్నీ హిస్టరీలో కనుక్కుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమీ లేదు బాగానే ఉన్నాను సడన్ గా 5-7 డెలివరీ అయిందన్నప్పుడు, గర్భిణీ లేనప్పుడు కూడా మనం గర్భసంచి ముఖద్వారం సైజు లెంత్ అదేమన్నా ఓపెన్ అవుతూ ఉందా, మూసుకొని ఉండాలి, అది ఒక మోర్ దెన్ 8 మిల్లీమీటర్లు గనక ఉంటే దానికి ఛాన్సెస్ మళ్లీ ఇదే విధంగా ప్రీటర్మ్ అవ్వచ్చు అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ముందు జాగ్రత్తగా మేము గర్భసంచికి కుట్లు అనేది వేసేసి 9వ నెల వచ్చేదాకా ఆ అమ్మాయికి రెస్ట్ ఇవ్వడము, తర్వాత హార్మోన్ సపోర్ట్ ఇవ్వడం అది చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ముందు ఒకసారి కనుక ప్రీటర్మ్ డెలివరీ అయిందంటే ప్రెగ్నెంట్ కాగానే డాక్టర్ను సంప్రదించి ఇవాల్యుయేషన్ చేసుకుని ఏంటి ఏం కారణం వల్ల ముందు అలా అయింది అని కనుక్కుని దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి. తర్వాత ఇట్లాంటి వాళ్లకి కొంచెం ఎక్కువ రెస్ట్ ఇవ్వడం, స్పెషల్ గా ఏమైనా టెస్టులు అవసరం ఎక్స్ట్రా టెస్టులు ఎక్కువ సార్లు అల్ట్రాసౌండ్ చేయడం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎందుకు 7వ నెలలో పిల్లలు బతుకుతారు, 8వ నెలలో బతకరు, ఇది అదంతా కాదు. అసలు మోస్ట్లీ లంగ్ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. లంగ్ మెచ్యూరిటీ ఏమవుతుందంటే యూజువల్ గా నెలల దగ్గరకు వస్తున్నప్పుడు లంగ్ మెచ్యూరే పాప 7వగానే ఓపెన్ అప్ అయిపోతాయి. అదే ముందు డెలివరీ అయిన వాళ్లలో లంగ్స్ అనేది ఒక సాలిడ్ గా ఉంటాయి, ఏడ్చినా కూడా అవి ఓపెన్ కావు. దాంట్లో ఒక సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ తయారవుతూ ఉంటుంది లంగ్స్ లో ఉన్న ఆల్వియోల్ ని ఓపెన్ అప్ చేయడానికి. సో ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీ మనం యాంటిసిపేట్ చేస్తున్నామే అనుకోండి, చేసినప్పుడు ఆ పీడియాట్రిషియన్స్ ఇప్పుడు లంగ్స్ లోకి ఆ సర్ఫాక్టెంట్ ని ఇచ్చి కాపాడతారు. అది 8th మంత్ 30-34 వీక్స్ లో మనకు ఒకసారి ప్రీటర్మ్ డెలివరీ అయింది అంటే మొదలే లంగ్ మెచ్యూరిటీకి స్టిరాయిడ్ కవరేజ్ ఇచ్చుకుంటాము, ప్రొజెస్ట్రాన్స్ ఇస్తాం. సో బేబీస్ కి ప్రీటర్మ్ ఉన్నప్పుడు ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళకి కన్వల్షన్స్ రావచ్చు, తర్వాత తొందరగా ఇన్ఫెక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది ఉండదు అప్పుడు. సో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల సెప్టిసీమియాలోకి వెళ్తారు. తర్వాత పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చి పేగుల్లో పొక్కలు పడడం, తర్వాత పర్ఫరేషన్స్ అయ్యి అబ్స్ట్రక్షన్స్ అయ్యి పొట్టంతా ఉబ్బిపోయి కొన్ని కొన్నిసారి బ్లడ్ వామిటింగ్స్ చేసేసి చనిపోతూ ఉంటారు. ఒకసారి అయింది అంటే నెక్స్ట్ టైం డెలివరీ చేసుకునేటప్పుడు ఎక్కడైతే ఏ హాస్పిటల్లో అయితే మీకు మంచి పీడియాట్రిక్ కేర్ ఉంటుందో ఆ హాస్పిటల్లో డెలివరీలు కావాలి. లేకపోతే ఈసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటిప్పుడు మంచి పీడియాట్రిక్ అంటే పిల్లల డాక్టర్లు నియోనేట్స్ పుట్టగానే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు స్పెషల్ గా ఉంటారు, ఆ వాళ్ల దగ్గర డెలివరీ అయితే ఆ బేబీస్ 600 గ్రాముల బేబీలు పుట్టినా కూడా సేవ్ చేశాం, మంచిగా పెరిగారు. 7 నెలల పిల్లలు 1 కేజీ పిల్లలు 900 గ్రామ్స్ పిల్లలు కూడా పెరిగి మంచిగైన వాళ్ళు ఎంతమందినో చూస్తాం. కాకపోతే వాళ్లకి గ్యారంటీగా నువ్వు 7వ నెల పుడితే బాగుంటుంది, 8వ నెల అయింది కాబట్టి మీరు పెరగరు అట్లా.

0: చెప్పడానికి లేదండి. ఏదైనా కూడా ఏ బేబీకైనా ప్రీ టర్మ్ డెలివరీ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నేను సేవ్ చేయగలమని చెప్పడం కష్టం. కొన్ని కొన్ని సెంటర్లో, హయ్యర్ సెంటర్లో కంగారు ట్రీట్మెంట్ అని ఇస్తాం. ఇట్లా నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళకి ఆ బేబీని తల్లి బేర్ బాడీకి, అంటే బట్టలు లేకుండా ఆ తల్లి బాడీకి కట్టేస్తారు. కట్టేసి రోజు ఉంచి ఆ బేబీకి ఫీడింగ్ ఎంతసేపు ఇచ్చినా అవన్నీ చేసి ఎంతసేపు 24 గంటలు బేబీ తల్లి ఛాతీ మీదే ఉంటది అన్నమాట. అయితే తల్లి వేడికి ఆ బేబీ గ్రోత్ అనేది, దాన్ని కంగారు మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంట, అది చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇంకా నిజామాబాద్ లో ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్ లో చాలా సెంటర్స్ లో కంగారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్పెషల్ గా వార్డ్ ఆ తల్లి రోజు ఫ్రెష్ గా స్నానం చేసుకుని శుభ్రంగా ఉండి కట్టుకుని పైనుంచి బట్టలు వేసుకుంటది అనమాట. పాపను కోతులు తల్లికి పట్టుకుంటారు. ఇప్పుడు కంగారుస్ కూడా పొట్టలో ఓ సంచిలో వేసుకుని తిరుగుతాయి కదా బేబీని, అందుకని కంగారు ట్రీట్మెంట్ అంటే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. బేబీస్ మైండ్ సెట్, వాళ్ళ గ్రోత్ అవన్నీ కూడా ఉంది. ఈ ప్రీటర్మ్ బేబీస్ లో కొంచెము కంటి రెటీనా డెవలప్ సరిగ్గా కాదు, రెటినోపతి ఉంటుంది. అది ఆక్సిజన్ ఇస్తూ ఉంటాం కదా, ఆక్సిజన్ ఇవ్వడం వల్ల రెటీనా పాడవుతుంది. దానికి కూడా స్పెషల్ గా టెస్ట్లు చేస్తారు. వాళ్ళకి కంటి చూపులో చాలా మందికి ప్రాబ్లమ్స్, ఇంత చిన్న ఏజ్ 600-900 grams బేబీని సర్వైవ్ చేసినప్పుడు ఆ బేబీ ఐస్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మైండ్ డెవలప్మెంట్ ఛాన్సెస్, ఏది కూడా మనం గ్యారంటీగా చెప్పలేము 100% బాగుంటారని. తర్వాత వాళ్ళ కన్వల్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్. సో ఇవన్నీ మనం బేబీ పుట్టిన తర్వాత బాధపడే బదులు ఆ ప్రీటర్మ్ డెలివరీ కాకుండా మనం చూసుకో 90% ఛాయశక్తిలా మేము చేస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, సడన్ గా బ్లీడింగ్ అవడమే గాని, ఫిట్స్ రావడమే గాని, హెవీగా బీపీ కంట్రోల్ కాకపోవడమే గాని మేము డెలివరీ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు తల్లిని కాపాడడానికి అటువంటిప్పుడు నియోనేటల్ కేర్, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఇచ్చే కేర్ ఎక్కడైతే మంచిగా ఉంటుందో ఆ సెంటర్స్ లో డెలివరీ చేస్తే వెంటనే వాళ్ళు అవసరం ఉంటే వెంటిలేటరే కానీ, సిప్యాప్ అంటారు, ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఉన్న సెంటర్స్ లో డెలివరీ కావాలి వాళ్ళు. ఈ ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అయ్యేదాన్ని మనం ఆపగలమా అని కొందరు అడగొచ్చు. 37 weeks లోపల మనము ఆపాలని ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే గ్యారంటీగా మేము చెప్పలేము. మేము ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యూట్రస్ ని ఎట్లా, ప్రీటర్మ్ లేబర్ ఎట్లా అంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి, కొంచెం వాటరీ డిశ్చార్జ్ లేకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటది, దాంతో పాటు ముఖ ద్వారం తెరుచుకుంటూ ఉంటది. అది బాగా తెరుచుకున్న టైంలో మేమేం చేయలేము. జస్ట్ బిగినింగ్ లో ఉంటే మాత్రం రెస్ట్ ఇచ్చి మేము కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆ యూటరస్ ను, ఆ గర్భసంచి ఏదైతే పెయిన్స్ తీసుకుంటుందో దాన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ తర్వాత బేబీకి మెదడు అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రేపు ఫ్యూచర్ లో ఏమీ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మెగ్నీషియం సల్ఫేట్ అని ఇస్తారు, అది కూడా న్యూరో ప్రొటెక్టివ్ లాగా ఇస్తూ ఉంటాం. గ్యారంటీ చెప్పలేము, కాకపోతే కొన్ని స్టీరాయిడ్స్ ఇస్తాం కాబట్టి ఆ స్టీరాయిడ్ కవరేజ్ ఇచ్చి ఒక 24 గంటలన్నా ఉంటే బేబీ లంగ్ మెచ్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆ 24 గంటలు పోస్ట్ పోన్ చేసుకోవడానికి మేము ఐవీ సెలైన్ లో కొన్ని మెడిసిన్ యాడ్ చేసి కంటిన్యూ చేస్తాం. కొంచెం అది అయిందా అది ఓకే, లేకపోతే మేమేం చేయలేని పరిస్థితిలో డెలివరీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ ప్రీటర్మ్ డెలివరీని ఆపడం అనేది 100% గ్యారంటీ ఎవరు చెప్పలేరు. అసలు మాకు ఎట్లా తెలియాలి, ఇట్లా నేను ఇవన్నీ చెప్పాను విన్నారు, కొంచెం నడుము నొప్పి లేచినా కూడా టెన్షన్ పడిపోయి నాకు డెలివరీ అయిపోతుందేమో అనుకోవడం, ఇంట్లో వాళ్ళందరినీ ఆగం పట్టించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లా తెలియాలి మనకు, ఏ విధంగా నాకు తెలుసు నెలలు నిండకుండా డెలివరీ అవుతున్నాను అని అమ్మాయిలకి డౌట్ రావచ్చు. ఇదేంటంటే పొట్ట టైట్ కావడం, అది నడుములోంచి తొడల్లోకి ఆ నొప్పి రావడం, కొంచెం వాటరీ డిశ్చార్జ్, ఆ టైట్నెస్ పాప కదలకుండా అక్షణం గట్టిగా అయిపోయి మళ్లీ కొంచెం రిలాక్స్ అవడం మామూలుగా అవుతుంది, అట్లా అయ్యి రిలాక్స్ అవుతుంటది. ఈ లేబర్ లో సెట్ అయినప్పుడు మాత్రం కంటిన్యూస్ గా పెయిన్స్ ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్స్ లో ఒక 15 నిమిషాలకు ఒకసారి టైట్ అయిపోయి మళ్లీ ఏదో ఇబ్బందికరంగా అనిపించి మళ్లీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్లీ అట్లా రావడం కరెక్ట్ గా టైం ప్రకారం వస్తుంది అంటే ఏంటనే డాక్టర్ ని సంప్రదించి ఏదో విధంగా ఆ లేబర్ ను ఆపించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దాని క్రాంప్స్ లాగా ఉంది, డల్ పెయిన్, అయితే ఏదైనా స్ట్రెస్ వల్ల గొడవలే పడ్డావు, బ్యాడ్ ఇన్సిడెంట్ విన్నావు, మరి అట్లా డెలివరీ కావచ్చా అని కొందరికి అనుమానం. ఈ స్ట్రెస్ వల్ల లేబర్ లో సెట్ అవ్వరు. ఎవరైనా ఇంట్లో చనిపోయినా ఉద్యోగం పోయినా ఈ టెన్షన్ ఉంటే లాంగ్ స్ట్రెస్, ఎన్నో రోజుల నుంచి అట్లా ఏదో ఇప్పుడే విన్న మాట కాకుండా కంటిన్యూస్ గా అమ్మాయి మెదడులో ఏదో ఒక రకమైన బాధ, హస్బెండ్ వల్లనే కాని, ఇన్లాస్ వల్లనే కాని, లేదా వాళ్ళ పేరెంట్స్ వల్లనే కాని, ఏదన్నా ఒక రకమైన బాధ ఎప్పటికీ ఉన్నదనుకోండి, దానివల్ల ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం మామూలుగా గర్భిణీ స్త్రీలకి ఎందుకు ప్రశాంతంగా ఉండమంటాము, ఎందుకు ఏవి టెన్షన్ తీసుకోవద్దంటాము, ఇది కారణం. ఎందుకంటే వాళ్ళకి పాపలు కూడా అదే విధంగా వచ్చేది, ఇట్స్ ప్రూవెన్. మనం అభిమన్యుని కథ విన్నాం కదా. సో అట్లాగే ఈ తల్లిల టెన్షన్ కూడా పిల్లల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ప్రీటర్మ్ లేబర్ ను ఆపొచ్చు. టెన్షన్ లేకుండా మెడిటేషన్ చేసి ప్రశాంతంగా ఏదో మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే, ఇంట్లో వాళ్ళు కూడా సహకరించి భార్యను అంత ఇబ్బంది పెట్టకుండా భర్తలు కాని అత్త వాళ్లు కాని అమ్మాయిని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రీటర్మ్ డెలివరీ ఆపే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇంటి కుటుంబ సభ్యులు కాని భర్త ఏని వీళ్ళందరూ కూడా అమ్మాయికి సహకరించి ఈ ప్రీటర్మ్ లేబర్ ని ఆపితే మంచి బేబీస్ పుడతారు, నెలల నిండిన పిల్లలు, ఇంట్లో ఆనందం కూడా అంత బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు, జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, టీహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ రమాదేవి ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. 253999. ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు ఈ ఉదయం 8 గంటలకు. ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రాముఖ్యత గురించి. మరి ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మదర్ తెరిసా జయంతి. మదర్ అంటే అమ్మ. మన అమ్మ గురించి మనకు ప్రత్యేకమైన పరిచయం కావాలా? అలాగే ప్రపంచానికే అమ్మగా మారిన మదర్ తెరిసా గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1910 ఆగస్టు 26న జన్మించిన మదర్ అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కేథలిక్. ఆవిడ తరువాత భారతదేశ పౌరసత్వం పొంది భారతదేశంలోని కోల్కతాలో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 సంవత్సరాల పాటు సేవ చేస్తూ ప్రపంచ దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ పేదలకు, రోగులకు, అనాథలకు, మరణశయపై ఉన్నవారికి సైతం పరిచర్యలు చేశారు. మదర్ తెరిసాను ఎంతమంది కీర్తించారో అంతకంటే ఎక్కువ మందే విమర్శించారు. భిన్న అభిప్రాయాలు, భిన్న విమర్శలు వచ్చినా కూడా ఆమె స్థిరంగా ఎదుర్కొన్నారు. ఎవ్వరు ఏమన్నా చిరునవ్వుతో అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకుని పోవాలి అని ఆమె పేర్కొనేవారు. ఎంతో దాతృత్వంతో ఆమె చేసిన సేవలకు 1962లో పద్మశ్రీ, 1972లో జవహర్లాల్ నెహ్రూ పురస్కారం, భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను 1980లో ఆమె అందుకున్నారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: పాట విన్నారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
5: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జీఆర్టీ జ్యువెలర్స్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా

0: ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
3: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
2: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
3: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 08462 5533 4.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయటం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయటం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు మీరు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలను వినవచ్చు. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం అద్భుతం చిత్రం నుండి ఈ పాట.

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ రోహిత్ గారు, ఇప్పుడు మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలోనూ మగవాళ్లలోనూ మనం సమాన స్థాయిలో చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే మహిళల్లో ఈ క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణాలు ఏమిటి, అలాగే కేవలం మహిళలకు మాత్రమే వచ్చే క్యాన్సర్ వ్యాధులు ఏమున్నాయి?
4: జనరల్ గా ఈ మధ్యలో ఆడవాళ్ళలో మగవాళ్ళలో క్యాన్సర్ చాలా ఎక్కువైపోయాయండి. సో ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్. తర్వాత ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. అది రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఆడవాళ్ళలో వచ్చేది రొమ్ము క్యాన్సర్, ఇంకా గర్భాశయ క్యాన్సర్స్ ఎక్కువ మొత్తంలో
3: ఉంటాయన్నమాట. ఈ రెండు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
4: సో మనం ప్రస్తుతం గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనుకుందాం. సో దానికి కారణం ఏంటంటే హెచ్పివి వైరస్ అని ఉంటది. సో ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ గర్భాశయ క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్ ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల అలానే సంవత్సరాలు తడబడి అక్కడే ఉండిపోయి మన అక్కడున్న సెల్స్ లో చేంజెస్ అయ్యి అది క్యాన్సర్ గా చేంజ్ అవుతుందండి. సో అది మోస్ట్ కామన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ఉంటుంది, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ అంటాం. సో అది కూడా చూడొచ్చు. సో ఆడవాళ్లలో ఏమో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది, మగవాళ్లలో పినైల్ క్యాన్సర్స్ వస్తాయి. అది
3: దీన్ని ఏ విధంగా మనం గుర్తించే అవకాశం ఉంది?
4: సో జనరల్ గా ఆడవాళ్లకు ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళకు సింప్టమ్స్ ఉంటాయండి. జనరల్ గా వాళ్ళు 35-40 ఇయర్స్ మధ్యలో, 30-50 ఇయర్స్ మధ్యలో ఈ క్యాన్సర్ వస్తుంది. సో నెలసరి ఆగిపోయినా కూడా కొంచెం బ్లీడింగ్ అవ్వడం కానీ, సో తెల్లబట్ట అవ్వడం కానీ, సో నెలకి మధ్యలో బ్లీడ్ అవ్వడం కానీ, సో కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వడం గానీ, పెయిన్ రావడం గానీ, ఇవన్నీ మనం సింప్టమ్స్ గా చూసుకోవాల్సి
3: ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలుగా మనం భావించవచ్చు.
4: అవునండి, ఇది క్యాన్సర్ వ్యాధి లక్షణాలుగా భావించవచ్చు. సో ఇలా సింప్టమ్స్ వస్తే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒక గైనకాలజిస్ట్ ని కలిస్తే ఏంటంటే గైనకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ ని కలవడం వల్ల సో మనకు ఏదైనా లోపల ఏదైనా ఉంటే మనకు తెలుస్తుంది.
3: అంటే ప్రాథమిక స్థాయిలో అంటే మొదటి దశలో గనక మనం గుర్తించగలిగితే వ్యాధి నివారణకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది.
4: ఎగ్జాక్ట్లీ అండి, మనం మొదటి దశలో గుర్తిస్తే సర్జరీ వల్ల మనకు ట్రీట్మెంట్
3: అయిపోతుంది.
4: సో అదే మనకు లేట్ దశలో గుర్తిస్తే, ఒకవేళ చివరి దశలో కానీ, థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అంటాం, అందులో గుర్తిస్తే రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. కీమోథెరపీ అండ్ విత్ రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అర్లీ స్టేజ్ లో గుర్తిస్తే ఏంటంటే ట్రీట్మెంట్ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి, ఆప్షన్ సర్వైవల్ రేట్ గానీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ గానీ చాలా మెరుగుగా ఉంటాయి, పేషెంట్ కి కూడా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. అదే మనం లేట్ స్టేజ్ కి వచ్చేసరికి ట్రీట్మెంట్ తో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అవన్నీ ఉంటాయండి. అట్లా
3: ఇందాక మీరు చెప్పారు అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని, అంటే ప్రతి మహిళలో ఇలాగే ఉండే అవకాశం ఉంటుందా, వ్యక్తిని బట్టి మారే అవకాశం ఏమైనా ఉంటుంది?
4: లేదండి, అది వ్యక్తిని బట్టే మారే అవకాశం ఉంటుంది. ఒకరికి ఏమో కొంచెం తెల్లబట్ట అవుతుంది, ఒకరికి కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది. సో ఒకరికి వెన్నుపూసలో కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది, కింద పొట్ట భాగం కింద భాగంలో నొప్పి రావడం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. కానీ మోర్ ఆర్ లెస్ మనకి ఇవే సింప్టమ్స్ ఉంటాయి. సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్.
3: డాక్టర్ రోహిత్ గారు, మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఏ విధంగా ఉంటాయి?
4: సో మనకు నిర్ధారించడానికి మనం ఒకసారి 30 సంవత్సరాలు దాటిన తర్వాత, సో ప్రతి మహిళ ఈ హెచ్పివి అనే వైరస్ వల్లనే మనకి ఈ క్యాన్సర్ జనరల్ గా వస్తుంది అనమాట. సో మనకు ఈ క్యాన్సర్ రాకముందే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలండి. అంటే ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మేర్ అని టెస్ట్ ఉంటుంది, ప్లస్ హెచ్పివి టెస్టింగ్ అని టెస్ట్ ఉంటుంది. సో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఏం సింప్టమ్స్ లేకపోయినా ఈ టెస్ట్ చేయించుకోవాలి. సో ఎందుకంటే వెరీ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయితే సింపుల్ సర్జరీతోనే అది క్యూర్ అయిపోతుంది. సో అందుకే స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ ఆల్సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలండి, అవగాహన పెంచుకోవాలి. సో ఈ హెచ్పివి వైరస్ ఈ క్యాన్సర్ ని మనం ఒక వ్యాక్సినేషన్ సింపుల్ వ్యాక్సినేషన్ తోని ప్రివెంట్ చేయొచ్చు. సో అంత పెద్ద వ్యాధిని చిన్నప్పుడే ఒక వ్యాక్సినేషన్ ఇస్తే ఎలా ప్రివెంట్ అవుతుందో మనం అలా ప్రివెంట్ చేస్తే మనం ఈ క్యాన్సర్ తోని చాలా బెటర్ గా ఫైట్ చేసిన వాళ్ళు అవుతాం. సో మనకి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ మీద అవేర్నెస్ పెంచుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది అంటే 9 నుంచి 14 సంవత్సరాల ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ 2 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అదే 14 సంవత్సరాలు దాటిన తర్వాత 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు 99% క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. సో జీవితంలో మనకి సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఇంత పెద్ద క్యాన్సర్ ఒక వ్యాక్సినేషన్ తో ప్రివెంట్ చేయొచ్చు అంటే, అది మొన్ననే మన గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మార్చ్ లో ఈ వ్యాక్సినేషన్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు.
3: గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు అంటే అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది.
4: అవునండి, 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అది చాలా మంచి ఇనిషియేటివ్. మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి, అదే హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. సో అరౌండ్ 14 సంవత్సరాల వయసు గడ ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. సో నార్మల్లీ అది 8,000 to 10,000 కాస్ట్ ఉంటుంది ఒక డోస్. సో అది ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా మంచి ఇనిషియేటివ్. అది అందరు యూటిలైజ్ చేసుకోవాలి. సో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ సెంటర్ కెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు హెచ్పివి వ్యాక్సినేషన్ ఇస్తారు.
3: ఇప్పుడు ఆ దశలో తీసుకుని అమ్మాయిలు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా?
4: సో అది మనకి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, కానీ 26 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు 45 సంవత్సరాల వరకు. కానీ అది ఎంతగా పనిచేస్తుందో మనకు అంత లిటరేచర్ లేదు అనమాట. సో మనం ఏదైనా 26 సంవత్సరాల ముందు పెళ్లి కాక ముందు తీసుకుంటేనే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది.
3: ఇప్పుడు నిజామాబాద్ లో మనకి ఎంతవరకు అందుబాటులో ఉంది ఈ వ్యాక్సినేషన్?
4: అందుబాటులో ఉందండి, మన ప్రైవేట్ లో అది అందుబాటులో ఉంటుంది, ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. బట్ గవర్నమెంట్ సెంటర్స్ లో మనం రిజిస్టర్ చేసుకుంటేనే మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎట్లా అయితే మనం చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్స్ తప్పకుండా ఎలా వేస్తామో, మనకు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ అలాగే తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి క్యాన్సర్స్ మనం
3: రాకుండా
4: అవకాశం ఉంటుంది,
3: ఎక్కువగా ఉంటుంది,
4: ఎక్కువగా ఉంటుంది.
3: డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏంటంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాధులు ఏవైనా సోకే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే పెళ్లి కాని అమ్మాయిలకు
4: జనరల్ గా అంటే ఒక 30 ఇయర్స్ పెళ్లి కాకముందు కూడా క్యాన్సర్స్ వస్తాయండి. కొంచెం యంగ్ వయసులో బ్లడ్ క్యాన్సర్ రావడం, బోన్ క్యాన్సర్స్ రావడం ఎక్కువగా ఉంటాయి. సో పెళ్ళైన తర్వాత 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ రావడము, గర్భాశయ ముఖద్వారం గర్భాశయ క్యాన్సర్ రావడం ఇవి జనరల్ గా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటాయి. కాకపోతే యుక్త వయసులో క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించాల్సి వస్తుంది. జెనెటిక్ టెస్టింగ్ ఎందుకంటే అది ఫ్యామిలీలో వంశ పారపర్యంగా కూడా రావచ్చు. సో అలా వస్తుంది కాబట్టి మనం అట్లాంటి క్యాన్సర్స్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
3: ఇప్పుడు నిజామాబాద్ లో ఎలాంటి క్యాన్సర్ వ్యాధులకు వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి?
4: నిజామాబాద్ లో అన్ని రకాల క్యాన్సర్స్ కి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. అండ్ ఆల్సో మనకు క్యాన్సర్ కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా మన ప్రూడెన్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సో ప్రజలందరూ ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఆరోగ్యశ్రీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
3: మీ అనుభవాన్ని బట్టి వ్యాధి నివారణ అనేది ఏ శాతంలో ఉంది ఈ మధ్య కాలంలో?
4: ఈ మధ్య కాలంలో ప్రజలకు అవగాహన పెరుగుతుందండి. సో మనం క్యాన్సర్లు అర్లీ స్టేజ్ గా డయాగ్నోస్ అవుతున్నాయి. సో దానికి మనం సర్జరీ కూడా బెటర్ గా చేయొచ్చు, దానికి క్యూర్ రేట్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. సో అదే మనకు లేట్ గా వస్తే అన్ని డిఫికల్ట్ గానే ఉంటాయి, పేషెంట్స్ కి డిఫికల్ట్ గానే ఉంటాయి, యాజ్ అ డాక్టర్స్ మాకు కూడా డిఫికల్ట్ గానే ఉంటాయి, అందరికీ డిఫికల్ట్ గానే ఉంటాయి. మన జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి. సో మనకు కొన్ని క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ టెస్ట్ చేయొచ్చు. అంటే క్యాన్సర్ ముందుగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు, అది రెగ్యులర్ గా చేసుకోవాల్సి వస్తుంది అందరు. దాని మీద అవగాహన పెంచుకోండి. అండ్ కొన్ని క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ తో ప్రివెంట్ అవుతాయి, సో అది కూడా అవగాహన పెంచుకోవాలి. సో అండ్ ఆల్సో మన బాడీ ఇచ్చిన వార్నింగ్ సైన్స్ ని మనం గమనించాలి, గమనిస్తూ ఉండాలి. గమనించి ఏదైనా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం అవన్నీ చేస్తే అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి.
3: బాగుంది డాక్టర్ రోహిత్ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధుల రకాలు, అందులో ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి కారణమేమిటి, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించినాక ఎలాంటి వైద్య విధానాన్ని మనం అవలంబించి దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ అండి.
1: ప్రూడెన్స్ హాస్పిటల్
2: స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక.
1: అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ ట్యూన్ చేసి ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వయస్సు పైబడిన వాళ్లు, పళ్లు లేని వారికి ఇంప్లాంట్స్ అవసరం గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి చిద్రవార్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు ఈ ఉదయం 8:30 ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట ఆంధ్రుడు చిత్రం నుండి.

ప్రభాత్ లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: Thank you, Shagun. Most of the dailies lead with NSA Ajit Dobhal's visit to China. The Tribune headlines, India-China eye political fix for boundary dispute, stress need for peace and tranquility along LAC. Newspapers also report Prime Minister reviewed 30,000 crore rupees infra projects. The Asian Age headlines, Modi flags digital arrest, pushes for strict surveillance. The Indian Express citing RBI's monthly state of economy informs, Indian economy resilient amid global uncertainties. The paper adds, India's robust macroeconomic fundamentals continue to provide cushion to the domestic economy. The Statesman writes, Defence Minister Rajnath Singh clears transfer of DRDO missile tech to Indian defence industry. Hindustan Times headlines, 98% flu cases this season due to H1N1 swine flu, says ICMR. And finally, Times of India informs, Dolly Parton, Queen of Country Music, dies at 80. And with that, it's back to you, Shagun.
1: Thank you, Zaira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth 30,000 crore rupees at Pragati meeting. Union Home Minister Amit Shah sets one-year deadline for 100% implementation of three new criminal laws. Delhi government to hand over approval letters to 4,000 eligible women beneficiaries under Lakshmi Yojana today. India and China agree to continue their work in seeking political settlement of boundary question for overall and long-term interests. Eid Milad-un-Nabi, birth anniversary of Prophet Muhammad being celebrated today. Keralites across the globe celebrating Thiruvanam, most auspicious day of Onam. And R. Pragyanan cruises into finals of Grand Chess Tour's last leg after 19-9 win over Germany's Vincent Keimer. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వయసు పైబడి పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ అవసరం గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి చిద్రవార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. వినండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 8019999990. ప్రతి సోమవారం ప్రతి బుధవారం మనకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వివిధ విభాగాలలో చక్కటి నైపుణ్యం పొందినటువంటి డాక్టర్లు వచ్చి చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ప్రాస్తుడాంటిస్ట్ ఇంకా ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ స్రవంతి చిద్రవార్ గారు. జనరల్ గా మనం ఎదుర్కొనేటువంటి వివిధ రకాలైనటువంటి దంత సమస్యల గురించి ఇప్పటికే మనకి చాలా సార్లు మేడం గారు అవగాహన కల్పించారు. ఈ రోజు ముఖ్యంగా ఇంప్లాంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం పడతాయి, ఎవరికి అవసరం పడతాయి, అట్లాగే ఎంత టైం తీసుకుంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం అండి.
4: డాక్టర్ గారు, జనరల్ గా మనం ఈ మధ్య ఇంప్లాంట్స్ అనేటువంటిది ఎక్కువగా వింటున్నాం, అట్లాగే చాలా మంది కూడా ఇంప్లాంట్స్ మీద ఎలాంటి భయపడకుండా చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం పడతాయి, ఎవరికి అవసరం పడతాయి, దీని గురించి కొంచెం మా శ్రోతలకి తెలియజేస్తారా?
5: డెఫినెట్ గా అండి. డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మీరు 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చాలా మందికి అవగాహన లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ కి డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి అనేది తెలిసిపోయింది. అండ్ ఇంకోటి, డెంటల్ ఇంప్లాంట్స్ లో సరిపడా సఫిషియెంట్ స్టడీ కూడా ఇంతవరకు జరిగి ఉంది కాబట్టి క్లినీషియన్స్ గా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం డెంటల్ ఇంప్లాంట్స్, ఎందుకంటే ఇప్పుడు అది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ గా జరుగుతుంది. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది మెయిన్ గా పళ్ళు లేని చోట్ల పన్నుని రీప్లేస్ చేయడానికి మనం ఉపయోగించే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది. ఇది మెయిన్ గా టైటానియం అనే మెటీరియల్ తో జరగడం ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెటీరియల్. మనం బోన్ లోపల పెట్టిన తర్వాత కూడా పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా పంటిని రీప్లేస్ చేయడం జరుగుతుంది.
4: సో ఇది టైటానియం తో తయారు చేయబడ్డది కాబట్టి నోట్లో ఇంప్లాంట్ చేసినా కూడా అది ఎలాంటి త్రుప్పు పట్టడం గానీ లేకపోతే దానివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ గానీ అంటూ ఏముండదు అని చెప్తున్నారు.

0: బాగుంది డాక్టర్ గారు. అయితే దీంట్లో ఈ ఇంప్లాంట్స్లలో ఏమైనా టైప్స్ ఉన్నాయా? రకరకాలు వింటూ ఉంటాం, అసలు చాలా మందికి మాకు తెలియదు, ఆ వివిధ రకాల గురించి కొంచెం తెలియజేస్తారా?
1: ఇప్పుడు మనం పేషెంట్ కి ఒక పన్ను రీప్లేస్ చేయాలి అని అంటే, పర్టికులర్ గా ప్రతి ఒక్క పేషెంట్ కి ఒకటే టైప్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్ మనం పెట్టలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ని చూసి నోట్లో లేని చోట కాకుండా ఆ లేని చోట పక్కనున్న పళ్ళు కూడా ఎలా ఉన్నాయో కండిషన్ తెలుసుకుని దాన్ని బట్టి ఎలాంటి ఇంప్లాంట్స్ పెట్టాలి అనేది చూస్తాం. మామూలుగా ఇప్పుడు ఫస్ట్ పళ్ళు రీప్లేస్ చేయాలి అంటే జనరల్ గా చేసేది ఏంటంటే, ఇంతకు ముందు అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పక్కన ఉన్న పళ్ళ కండిషన్ బాగానే ఉంది, పేషెంట్ ఒకవేళ అఫోర్డ్ చేయలేకపోతున్నారు, పేషెంట్ ఒకవేళ బాడీ సర్జికల్ కండిషన్ యాక్సెప్ట్ చేయదు, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది, అన్కంట్రోల్ హైపర్ టెన్సివ్ ఉన్నారు, ఈ పేషెంట్స్ లలో మనం పక్కన పళ్ళ సపోర్ట్ తీసుకుని మనం పళ్ళని రీప్లేస్ చేస్తాము. అలా కాకుండా పళ్ళు లేని చోట మనకు సరిపడా ఎముక ఉంది, పక్కన పళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా, లేదా యంగ్ పేషెంట్స్ లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ కండిషన్స్ లేవు అండ్ ఎకనామికల్లీ వాళ్ళు అఫోర్డబుల్ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్ గా మనం డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తాము. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ లో కూడా మనకి సుమారుగా కేటగరైజ్ చేస్తే, అంటే బ్రాడ్ గా కేటగరైజ్ చేస్తే 5 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఎండోషియస్ ఇంప్లాంట్స్ అంటాం. ఈ ఎండోషియస్ ఇంప్లాంట్స్ అనేవి ఏంటి అంటే, ప్రతి పంటికి కూడా చుట్టూత ఆల్వలార్ బోన్ అనే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది జనరల్ కండిషన్ లో. సో ఈ ఆల్వలార్ బోన్ ఉన్న కండిషన్ లో మనకి ఎముక సరిపడా ఉంది అన్న కండిషన్ లో ఈ ఎండోషియస్ ఇంప్లాంట్స్ పెడతాము.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
0: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
0: సంప్రదించండి
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: మామూలుగా జనరల్ గా జరిగే టెండెన్సీ ఏంటంటే, పన్ను తీసిన తర్వాత ఆ పంటికి సపోర్ట్ ఉన్న ఈ ఆల్వలార్ బోన్ అనేది ఆటోమేటిక్ గా అరిగిపోవడం జరుగుతూ ఉంటది. సో ఈ అరిగిపోయే క్రమంలో ఒకవేళ పేషెంట్ చాలా రోజుల వరకు పన్ను పెట్టించుకోలేదనుకోండి, అది మొత్తానికి అరిగిపోయి రేపటినాడు డెంటల్ ఇంప్లాంట్ పెట్టడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ లో మనం సెకండ్ ఆప్షన్ గా బేసల్ ఆర్ కార్టికల్ ఇంప్లాంట్స్ అంటాము. దీంట్లో ఏమంటే, పైదవుడకి గాని కింది దవుడకి గాని మనకి ఈ ఆల్వలార్ బోన్ తో కాకుండా కింద భాగంలో మనకి గట్టి ఎముక అనేది ఉంటుంది, దీన్ని కార్టికల్ బోన్ అని అంటాము, బేసల్ బోన్ అని అంటాము. సో దీన్ని మనము ఆధారంగా తీసుకుని పెట్టే ఇంప్లాంట్స్ ని బేసల్ ఆర్ కార్టికల్ ఇంప్లాంట్స్ అంటాము. ఈ రెండు కండిషన్స్ కాకుండా, అంటే పైపైన ఉన్న ఈ ఆల్వలార్ బోన్ పోగా బేసల్ ఇంప్లాంట్స్ అనేవి కొన్ని చోట్లు మనం ఎందుకు పెట్టలేము అంటే, కింద నరం అనేది రన్ అవుతూ ఉంటది. సో ఆ నరం టచ్ కాకుండా మనం పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ అది బాగా నరం అరుగుదలలో నరం చాలా పైకి వచ్చేసింది అనుకోండి, ఇలాంటి కండిషన్ లో కూడా మనం బేసల్ ఇంప్లాంట్స్ పెట్టలేము. అప్పుడు మూడో ఆప్షన్ గా మనము టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటాము. ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేది ఆల్మోస్ట్ మనకి టెరిగాయిడ్ ప్రాసెస్ అని ఉంటుంది, అంటే పళ్ళు ఆల్మోస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతాయో దానికి వెనకాల భాగంలో ఈ టెరిగాయిడ్ ప్రాసెస్ అని ఉంటుంది. వీటికి మనము సపోర్ట్ గా తీసుకుని మనము పెట్టే ఇంప్లాంట్స్ ని టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అంటాము. ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడైతే ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ఎముక అసలే లేదు, లేదా పెట్టాల్సిన చోట మనకి నరం అడ్డొస్తుంది అని అనుకున్నప్పుడు వెనకాల సపోర్ట్ తీసుకుని పెడతామన్నమాట. ఇంకా మనం బాగా అరిగిపోయింది ఎముక, అసలు ఇంకా సపోర్టే లేదు అనుకుంటే దానికి వెనకాల ఉన్న జైగోమాటిక్ ప్రాసెస్ ని మనము ఆధారంగా తీసుకుని పెట్టే ఇంప్లాంట్స్ ని జైగోమాటిక్ ప్రాసెస్ ఇంప్లాంట్స్ అంటాము. ఈ టెరిగాయిడ్ అండ్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు బాగా వాడకంలో ఉన్నవి. స్పెషల్లీ ఏంటంటే, ఎముక అరుగుదల ఎక్కువ ఉన్న పేషెంట్స్ లో ఇంతకు ముందు అయితే పళ్ళు పెట్టలేము అని చెప్పేసి వాళ్ళం, కానీ ఇప్పుడు వీటి మీద కూడా బాగా స్టడీస్ జరిగాయి. టెరిగాయిడ్ అండ్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ మీద కూడా ప్రాపర్ అవగాహన క్లినిషియన్స్ కి కూడా ఉంది. ఈ వర్క్ షాప్స్ లో ఇలాంటివి చాలా స్పెసిఫిక్ గా నేర్పిస్తున్నారు. సో ఇలాంటి బాగా అరిగిదల ఉన్న ఎముక కండిషన్ లో టెరిగాయిడ్ అండ్ సైగోమాటిక్ ఇంప్లాంట్స్ ని మనం ఆప్షన్ గా తీసుకుని చివరి వరకు పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంతకు ముందు ఏంటంటే, మనము ముందు భాగం నుండి వెనకాలకు వెళ్తున్నా కొద్దీ పై దాంట్లో కానీ కింది దాంట్లో కానీ, పైన ఏమో మాక్సిలరీ సైనస్ అంటాము, సైనస్ దగ్గరగా ఉండడము, కింద దాంట్లో ఏమంటే నర్వ్ ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ లో మనం వెనకాల వరకు పళ్ళు పెట్టకుండా ముందు భాగంలోనే 4-4 ఇంప్లాంట్స్ పెట్టేసి ప్రతి దవుడకి పైన 10 కింద 10 పళ్ళు పెట్టేసి పేషెంట్ కి ఇంకింతే దీంతోనే తినగలుగుతారు, ఈ కొంచెం ఉన్న పళ్లతోనే తినగలుగుతారు అని మనం కొంచెం ఆప్షన్స్ ని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ టెరిగాయిడ్ సైకమాటిక్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత పేషెంట్ కి మామూలుగా ఉన్నట్టుగానే వెనకాల వరకు పళ్ళను మనం

0: పెట్టగలుగుతున్నాము అండ్ పేషెంట్ కూడా హ్యాపీగా తినగలుగుతున్నారు. ఇనీషియల్ గా మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఏవో ఒక పళ్ళు ఉంటే చాలే అనుకుని ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్పినా వాళ్ళు ఓకే అనేస్తారు. బట్ 1-2 మంత్స్ తర్వాత వెనకాల వరకు పళ్ళు లేవు, నేను మొత్తం అన్ని తినలేకపోతున్నాను అని కంప్లైంట్స్ చేస్తారు. సో ఇలాంటి పేషెంట్స్ లో మనం స్పెసిఫిక్ గా టెరికోట్ అండ్ సైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. కాకపోతే ఇది సర్జికల్ స్కిల్, స్పెషలిస్ట్ ద్వారానే చేయించుకోవాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అండి. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పాలి. ఇది కూడా సర్జికల్లీ చాలా ప్రిసైజ్ గా చేయాల్సిందండి. దీంట్లో ఎలాంటి బోన్ లేదు, ఇప్పుడు ఉన్న దవడనే మనం వాడుకోవాలి అనుకున్న కండిషన్ లో క్యాడ్క్యామ్ సిస్టమ్ ద్వారా, అంటే పేషెంట్ యొక్క దవడ సైజ్ ని మనం స్కాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్లేట్ రెడీ చేసుకుని మనము ఈ ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8019999990. బాగుంది డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్తున్నప్పుడు నాకు ఏ స్టేజ్ లో మనం పెట్టాలి అనేటువంటిది ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చేసింది, వాళ్ళు కంప్లీట్ డెంచర్ ఇంతకుముందు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు టెరిగాడ్ గాని జగమాటిక్ సిస్టమ్ లో గాని వీళ్ళకు మనం కంప్లీట్ డెంచర్ లాగా పెట్టొచ్చా? అయితే ఎవరికి ఇంకా బాగా బెస్ట్ యూస్ఫుల్ అని అంటారు?
0: ఏ పన్ను మనకు లేకపోయినా మనము ఇంప్లాంట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ దీస్ డేస్. ఇప్పుడు ఒక పన్ను లేదా రెండు పళ్ళు లేవా, లేదా ఒక సైడ్ అన్ని పళ్ళు లేవా, యాక్సిడెంట్ లో పళ్ళు పోయినాయా, లేదా చిగుర్లు జారి పళ్ళు లూజ్ అయిపోయాయా, సో ఇలాంటి ఏ కండిషన్ లో అయినా ఇప్పుడు బికాస్ మనకి స్కోప్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాక్సిమం 90-95% పేషెంట్స్ లో మనం పెట్టడానికి ఆస్కారం ఉందండి. ఏదో 5-10% పేషెంట్స్ లో బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్స్ లోనే మనం పెట్టలేకపోతాము, లేదా వాళ్ళ ఓరల్ హైజీన్ స్టేటస్ అనేది చాలా పూర్ గా ఉండి పెట్టిన తర్వాత కూడా ఫెయిల్యూర్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇది అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్ హైపర్ టెన్సివ్ కానీ, రీసెంట్లీ కార్డియాక్ ప్రొసీజర్స్ అయిన వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఈ మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ అనేది మనము అవాయిడ్ చేస్తాము. అంతే తప్ప ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ లో మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది.
2: అంటే మీరు అన్నట్టు ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లలో పోయినప్పుడు కానీ మనం ఏ పన్ను పోయినా ఆ పన్ను పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా అంతకుముందు అంటే ఆ ఆప్షన్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు బాగా ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసి మరి స్పెషల్ గా ఎవరైతే ఓల్డ్ ఏజ్ గ్రూప్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అప్పర్ ఉంటే లోవర్ ఉండదు, లోవర్ ఉంటే అప్పర్ ఉండదు. సో ఇటువంటి వాళ్ళకి మనం ఎట్లా మీరు ఏం చేయించుకుంటే మంచిది అని అంటారు?
0: అదేనండి, ఒకవేళ కింద పళ్ళు ఉన్నాయి పైనవి లేవు అనుకున్నారనుకోండి, ఆ పైన దౌడకి మనకి ఎంత అమ్మక అవైలబుల్ ఉంది అనేది సిబిసిటీ అంటాము, సిటీ స్కాన్ ఉంటుంది డెంటల్ కి స్పెసిఫిక్ గా. అది మనం చేసిన తర్వాత సరిపడా ఎముక ఉందా లేదా అనేది చూసి దాన్ని బట్టి ప్రతి దౌడకి 3 ఇంప్లాంట్సా లేదా ప్రతి దౌడకి 2 ఇంప్లాంట్సా అండ్ క్లినికల్ కండిషన్ చూసి, అంటే కొంతమందికి ఆర్చ్ అంటే దౌడ అనే చిన్న సైజ్ లో ఉంటే మనకు తక్కువ ఇంప్లాంట్స్ అవసరం పడతాయి. ఇప్పుడు ఫీమేల్స్ లో చాలా వరకు చిన్న దౌడలు ఉంటాయి అండ్ వాళ్ళు తినేవి కూడా మెత్తగా తింటారు, వాళ్ళ కండరాల బలం కూడా తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మనం నంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ కానీ సైజ్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ కానీ తగ్గించుకోవచ్చు. సో పేషెంట్ టు పేషెంట్ వేరి. ఇప్పుడు అదే పై పళ్ళు ఉన్నాయి, కింది దౌడలో పళ్ళు లేవు అనుకోండి, కింది దౌడలో మనకి కొంచెం గట్టిగా పెట్టాల్సి వస్తుంది ఇంప్లాంట్స్, ఎందుకంటే మనం దౌడ క్లోజ్ చేస్తున్న ప్రతిసారి కింది దౌడ మీదే ఎక్కువ బలం పడుతూ ఉంటుంది. సో ఆ కండిషన్ లో మనం ఎక్కువగా కాంప్రమైజ్ కాకుండా వీలైనంత వరకు మాక్సిమం ఇంప్లాంట్స్ పెట్టుకుని పేషెంట్ కి మనకి తినడానికి ఉపయోగపడేంత వరకు ఇంప్లాంట్స్ పెట్టుకోవాల్సి వస్తుందండి. సో ఇంప్లాంట్స్ అనేవి కూడా చాలా మంది పెట్టిన వెంటనే ఒక రోజుల్లో పళ్ళు వచ్చేస్తాయి, అంటే వెరీ నెక్స్ట్ డే నాకు మొత్తం నోట్లో పనులు ఉంటాయి, నేను అన్ని తినగలుగుతాను అని చాలా మంది ఇది ఉంటారు. అలా కాదు, పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంటదండి. ఒకవేళ మనము పెట్టేటప్పుడే ఇంప్లాంట్ గట్టిగా కూర్చోంది అంటే వీలైనంత త్వరలో మనం పళ్ళు రీప్లేస్ చేయొచ్చు, వాళ్ళకి పళ్ళు పెట్టేయచ్చు, వితిన్ 1-10 డేస్ లో కూడా పెట్టొచ్చు. అలా కాకుండా మనం పెట్టేటప్పుడే కొంత కాంప్రమైజ్డ్ ఉంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ కండిషన్ లో 3-6 మంత్స్ అనేది వెయిట్ చేయాలి. సో పేషెంట్స్ ప్రతి ఒక్కరూ ఒకటే మైండ్ సెట్ తో వస్తారు, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే నాకు వారం 10 రోజుల్లో నోట్లో పనులు వచ్చేస్తాయి అని. ప్రతి కండిషన్ లో అలా పాసిబుల్ కాదు. ఇప్పుడు ఇదంతా నేను మాట్లాడింది ఇప్పటి వరకు ఎండోషియస్ ఇంప్లాంట్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ అండి.
2: బాగుంది డాక్టర్ గారు, మీరు చాలా చక్కగా చెప్పారు. చాలా మందికి అదొకటి ఉంది మరి, ఆ ఇంప్లాంట్స్ అనగానే

0: ఇంకా వారం రోజులు పెట్టేసుకుంటాం, నెక్స్ట్ డే నుంచి బాగా హ్యాపీగా తినేస్తాం, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటారు. కానీ మీరు చెప్పినట్టు అది వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి 6 రోజులు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు అంటారు. బాగుంది డాక్టర్ గారు, మరి చక్కగా ఈరోజు ఇంప్లాంట్ గురించి మా శ్రోతలకు మంచి అవగాహన కల్పించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
2: శ్రోతలు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఆకాశవాణి సమయం 8:45. సినీరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

హృదయ రాగాలు ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికేస్తున్నాను స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి మీరు చేయాల్సిన పని 8462445066 ఈ నెంబర్ కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. శ్రోతలతో ఒక మనవి, అడిగిన పాటలే అడగండి, పెట్టిన మెసేజ్లు మళ్లీ మళ్లీ రిపీట్ చేయకండి. అందరికీ అవకాశం ఇచ్చేలా, అందరికీ నచ్చేలా పాటలు విందాం, ఏమంటారు? కార్యక్రమానికి మెసేజ్లు అయితే ఈ ఉదయం 6 గంటల నుండే వస్తూనే ఉన్నాయి. ఈ మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం దేవి చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ వారి కుటుంబ సభ్యులు. వీరంతా నిజామాబాద్ నుండి. అలాగే తప్పకుండా మీకోసం వస్తుందండి పాట, వింటూనే ఉండండి. 103.2 MHz. మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అండి, మాకోసం హృదయ రాగాలు కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు రమ్య, లావణ్య. వీరంతా ఆర్యనగర్ నిజామాబాద్ నుండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఒక మంచి పాట. మరి వినేద్దామా?

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: డాక్టర్ ఏ వనిత,
10: కంటిపై పొర కులికి మండలి ఆపరేషన్.
9: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
10: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
9: సంప్రదించండి.

0: డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ బలరాం జాదవ్,
0: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
0: డాక్టర్ బలరాం జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డైమండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా దీపావళి పండుగలకు
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
2: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
3: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
2: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
3: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
2: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
3: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
4: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ మరోసారి స్వాగతం పలికేస్తున్నాను. అలాగే మీరు వింటున్నారు కదా, వింటున్న శ్రోతలు కూడా మీకు నచ్చిన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నెంబర్ కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. ఈ ఉదయం 10 గంటలలోపు మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు, గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా కోసం రాజేంద్రుడు, గజేంద్రుడు చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు మానస అశోక్ ఆలూరు నుండి. ఇదే పాట కోసం మరికొంతమంది శ్రోతలు కూడా మెసేజ్ చేశారు. వారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం వస్తోంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన ఈ పాట. రాజేంద్రుడు, గజేంద్రుడు.

రాజేంద్రుడు గజేంద్రుడు ఈ చిత్రంలోని పాటను మా కోసం కూడా వినిపించండి అంటూ మరో మెసేజ్ మనకి పంపించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్ వారి కుటుంబ సభ్యులు. మరి మీ పేర్లైతే చదివేశాను, అంతకుముందే మీకు నచ్చిన పాట కూడా వినిపించేశాను.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినిపిస్తాను మీకోసం కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్ను.
6: ఉందిగా నాన్న.
5: సీకేవైసీ అంటే?
6: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు సరిత సృజన్ డిచ్పల్లి నుండి మెసేజ్ చేస్తూ. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా కోసం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వారి కుటుంబ సభ్యులు. వీరంతా నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుండి. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట. వినేద్దాం.

0: 50 గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆర్మూరు మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్. వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. కార్యక్రమానికి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మా కోసం రంగస్థలం చిత్రం నుండి పాటను వినిపించండి అంటున్నారు పెంటు నారాయణ, రేఖ, గోపాలకృష్ణ, భానుశ్రీ. అలాగే పెంటు వారి ఫ్యామిలీ మొత్తం కోరుతున్నారు వన్నెల్ క్రీ గ్రామం నుండి. ఇక ఇదే పాటను కోరుతూ మరికొంతమంది శ్రోతలు సుమలత, ప్రదీప్ వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, మా కోసం రంగస్థలం చిత్రంలోని ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట చంద్రబోస్ సాహిత్యం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

హృదయ రాగాలు కార్యక్రమానికి ఈ మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమవుతున్న కార్యక్రమాలు అన్నీ వింటున్నాము, చాలా బాగుంటున్నాయి. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు ప్రతిభ నరేష్ జన్నారం నుండి. మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం మేడం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈ రోజు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఎగిరి పౌరమ్మ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. నస్రుల్లాబాద్ మైలారం నుండి రతన్ లావణ్య నిక్షయ్ మహోన్నత్ వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం వస్తుంది మీరు అడిగిన ఈ పాట, వినిద్దాం.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాలు.

0: కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

హృదయ రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం మేడం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. హృదయ రాగాలు కార్యక్రమంలో ఈ రోజు మా కోసం సుల్తాన్ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత్ కోరుతున్నారు. మా కోసం తప్పకుండా వినిపించండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాము అంటూ. తప్పకుండా అండి. ఇంత చక్కగా అడిగిన తర్వాత మీకోసం పాట రాకుండా ఉంటుందా? వింటూనే ఉండండి నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు. మీకోసం వస్తుంది సుల్తాన్ చిత్రం కోసం కోటి స్వర కల్పనలో వేటూరి సాహిత్యాన్ని ఉదిత్ నారాయణ్, కేఎస్ చిత్ర గానం చేశారు. ఆ పాట మీకోసం వచ్చేస్తోంది, వినేద్దాం.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

మీరు వింటున్న ఈ పాట అఖండ చిత్రంలోనిది. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు మేకల భూమయ్య, లక్ష్మి, సురేష్, సత్యం, సౌమ్య, రేవంత్, సాంబాపూర్ గ్రామం బీర్కూర్ మండలం నుండి. మరి వీరందరి కోసం వచ్చేస్తోంది అఖండ చిత్రం కోసం ఎస్పీ చరణ్ శృతి గానం చేసిన ఈ పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
8: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
7: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
8: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
7: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
8: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
9: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
10: మీరు వినబోతున్న ఈ పాట మాస్టర్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతూ మెసేజ్ చేశారు, మా కోసం ఒక పాట వినిపించండి అంటూ అరుణ ఇబ్రహీంపట్నం నుండి మెసేజ్ చేశారు. అలాగే అండి, తప్పకుండా మీకోసం ఒక మంచి పాట వస్తుంది. తరువాత ఈ మెసేజ్ ని మనకి పంపించారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాజు

రమ్య నిజామాబాద్ నుండి మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో మాస్టర్ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది ఈ పాట, వినేద్దాం.

హృదయ రగలు కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. ఈ పాట కోసం మెసేజ్ చేశారు సుమలత శ్రీనివాస్ గాయత్రీ నగర్ నుండి. మా కోసం రుక్మిణి చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, చివరి పాటగా వస్తుంది మీకోసం ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్య వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తానని మంత్రి ఈ సందర్బంగా తెలియజేశారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో అనుమతులు లేని 17 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసి మరొక 11 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. 3 జోన్ల పరిధిలో గుర్తించిన 54 అక్రమ కట్టడాలపై సర్కిళ్ల వారీగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు జాటూత్ హుస్సేన్ ఎస్టీల ఫిర్యాదులు కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసుల నివేదికలను పరిశీలించిన ఆయన అధికారుల సమన్వయంతో ఎస్టీల సమస్యలను వేగంగా పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దోరకుంట శివారులో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను కోదాడు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగరేణి సంస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఉద్యోగుల జీతాలకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 55,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని ఆ దేశ పర్యటనలో ఉన్న మంత్రి జీ వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం జపాన్ సంస్థలకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమాపేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్టంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్టంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యపరిచి వ్యవసాయ సాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల వారీగా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల నుంచి కొత్త చేయూత పెన్షన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. Yeah,

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమా.

0: మధురిమ
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 10:11 దాటి 5 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీరు వినబోయే పాట వినయ విధేయ రామ చిత్రం నుంచి జస్పీస్ జాజ్ ఎంఎం మానసి పాడిన పాట. మీకు నచ్చిన పాట వినాలి అంటే 0402324085 నెంబర్ కి వాట్సాప్ ద్వారా పాట వివరాల్ని, మీ పేరు, ఊరు వివరాల్ని టైప్ చేసి పంపించండి.

0: నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా శ్రోతలు రాజు, ఉమా, స్వరూప, వంశీ, నిహాల్, సాయినాథ్, సుచిత్ర కోసం ఈ పాట వినిపించాం.
1: Bienvenido, disfruta fiesta. ¡Woo!

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: భరత్ అనే నేను చిత్రం కోసం ఫర్హాన్ అక్తర్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆ పాటను వినిపించాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి శ్రోతలు మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వారి కుటుంబ సభ్యుల కోసం ఏదైనా ఒక మంచి పాట మా కోసం అంటూ బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మాలక్ష్మి, సంతోష్ గౌడ్, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం వరంగల్ కాశీబుగ్గ శ్రోతలు నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా గుడ్ మార్నింగ్ మేడం, ఒక మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ అరుణ రాజేందర్, వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి కోరుతున్నారు. ఎస్, మీ అందరి కోసం ఈ పాట. అరవింద్ సమేత చిత్రం కోసం అర్మాన్ మలిక్ పాడిన పాట

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గజనీ చిత్రం కోసం హారిస్ రాఘవేందర్ బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి రచనకు హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. రమానీధర్, రజిత, దివ్య, నందిని, కృష్ణప్రియ వీరందరూ వరంగల్ శివానగర్ నుంచి ఈ పాటను కోరారు. ఏదైనా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటున్నటువంటి శ్రోతలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చదివితే చాలేమో, మంచి పాట వేస్తే సరిపోతుంది. కొండ యాదగిరి, శాంత, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి. అండ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించినటువంటి మరొక్క శ్రోత కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి. ఇంకా ఇప్పుడు వినిపించబోయే పాట మెట్పల్లి శివాజీ నగర్ శ్రోతలు సంబారి శేఖర్, భూలక్ష్మి, హరీష్, రష్మిత, చైత్ర, చక్రి. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము సర్ ధార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం నుంచి శ్రీనిధి, శ్రీ సౌమ్య పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోస్ లో సమయం 10:38 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 27వ తేదీ అంటే గురువారం రోజు, అంటే రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి

240852 నెంబర్ కి గాని 2324085 నెంబర్ కి గాని లేదంటే 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి, మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

0: సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట అది. అనంత శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి శ్రోతలు దివాకర్, విమల ఇంకా త్రివేద వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఇదే పాటను వినిపించాము. బండ రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి వారి కుటుంబ సభ్యుల కోసం ఇంకా చిలకలగూడ, సికింద్రాబాద్ నుండి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల వీరి కోసం ఆ పాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: 10:45 ఆన్ స్టూడియోస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ప్రేమం చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట వినబోతున్నారు. పూర్ణాచారి రచనకు గోపి సుందర్ అండ్ రాజేష్ మురుగేసన్ సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. నిజామాబాద్ జానకంపేట శ్రోతలు ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి ఇంకా సోను కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ చింత శ్రీనివాస్ గారు షాపల్లి విలేజ్ నుంచి, జఫర్ గత్ మండల్ జంగావ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. ఇంకా కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, శివానగర్, వరంగల్ శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాము. చందానగర్ శ్రోత సిహెచ్ విజయ్ కుమార్ గారు మీకోసం కూడా ఈ పాట.

శ్రోతలకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాం, రేపు అనగా గురువారం 27వ తేదీ మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యేటటువంటి హలో డాక్టర్ ప్రతీక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 నెంబర్కి గాని 2324085353 నెంబర్కి గాని 2955092 నెంబర్లకు కాల్ చేసి నేత్రదానం చేయండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 ఇప్పుడు వినండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, శ్రీమణి సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్నారు మాధవి, ఆంజనేయులు, బుదాన్ పోచంపల్లి శ్రోతలు. ఇంకా ఈ పాటను వినిపిస్తున్నాం నందిపేట శ్రోత వెంకటేష్ గారి కోసం. ఇంకా జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు వీరు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం శ్రోతలు. ఇంకా షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్ వీరందరూ సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ శ్రోతలు. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాము మహేష్ గుడిమల్కాపూర్ వెజిటబుల్ మార్కెట్ నుంచి మనకి మెసేజ్ చేశారు. వరంగల్ జిల్లా సంగం మండలం వొండ్రాయి గ్రామం అనుముల రామయ్య, లక్ష్మి, మోహన్ వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట. ఇంకా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ బండారు త్రిమూర్తులు గుప్తా వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాటను వినిపిస్తున్నాము. ఇంకా సంగీత శ్రవణ్ యాదవ్ లంగర్ హౌస్ శ్రోతల కోసం ఈ పాట.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్రమైన మిలాదున్నబీ సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మిలాదున్నబీ పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడు మండలం దూరకుంట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. శాసన వ్యవస్థలోని కమిటీలు ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గిరిజనులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కమిటీలు దృష్టి సారించాలని చెప్పారు. తెలంగాణ బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు రాష్ట పర్యాటక అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్టంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారని, వాటిని మరింత అభివృద్ది చేసేందుకు జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములను బేషరత్తుగా తొలగించకపోతే లక్షల మంది రైతులు ప్రజలతో అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేట్ ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు కోరిన విధంగా ఏటా కాకుండా రెండేళ్లకేసారి ఫైర్ ఎన్ఓసీ రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ఫైర్ ఎన్ఓసీలను జారీని సరళతరం చేశామని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ సంఘం ప్రతినిధులకు తెలిపారు. ఇందిరం ఇళ్ల లబ్దిదారులకు తుది బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి వరకు పూర్తయిన 16,000 ఇళ్లకు గాను విడుదలైన 185 కోట్ల రూపాయలు ఎల్లుండి లబ్దిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆచార్య జయశంకర్ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని 13 కళాశాలల్లో బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, బీటెక్, ఆహార, సాంకేతికత కోర్సుల సీట్ల భర్తీకి ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానే తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడి ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04 అవుతోంది. మరికొన్ని క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటున్నాడు మీ ఆర్జే పవన్. మరి బుధవారం స్పెషల్ డైరెక్టర్ స్పెషల్ గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఏ దర్శకుడి గురించి గుర్తు చేసుకోబోతున్నావు తెలుసా? ఒక దర్శకుడిగా నిలబడటం అంత ఈజీ కాదు సినిమా ఫీల్డ్లో. ఎందుకంటే సినిమా అంటే కథ ఒక్కటే కాదు, కథనం ఉండాలి, దాన్ని తెర మీద చూపించే విధానం కూడా బాగుండాలి, సంగీతం బాగుండాలి, సీన్లు ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వాలి. ఈ అన్ని విషయాలని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ సినిమాని ప్రేక్షకుడికి అందించడంలో ఈరోజు మనం గుర్తు చేసుకోబోయే దర్శకుడు దిట్ట. ఆయన సినిమాలు చాలా వరకు మన చుట్టూ ఉన్న మనుషుల్ని, వాళ్ల జీవితాల్ని, వాళ్ల భావోద్వేగాల్ని తెర మీద చూపిస్తాయి. అదే ఆయన్ను గొప్ప కమర్షియల్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాల గ్రేట్ డైరెక్టర్ ని చేసింది. మరింతకీ ఎవరా డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలేంటి, అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మంచి మంచి పాటలు వింటూ ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఆ డైరెక్టర్ సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. మరి వింటూ ఉండండి, ఒక పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట వినగానే ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలిసిపోతుంది. మీరు గుర్తుపడితే నాకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఎవరు అనుకుంటున్నారు. ఈరోజు ఆ దర్శకుడిని గుర్తు చేసుకుందాం, ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. Go Retro with Akashwani Telugu.
4: పదకొండు గంటలు దాటి 11 నిమిషాలు దాటి 48 సెకండ్లు అవుతోంది స్టూడియో క్లాక్ లో. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. ఇవాళ డైరెక్టర్ స్పెషల్లో జ్వాల సినిమా నుంచి నేను పాట ప్లే చేశాను. మన శ్రోతలందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ గానే గెస్ చేసి నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళెవరినైతే అనుకుంటున్నారో ఆ డైరెక్టర్ పేరు పంపించారు. ఎస్, ఇవాళ మనం మాట్లాడుకోబోయే డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి గురించి. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ఆయన. చంటి, పెదరాయుడు వంటి రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ని సొంతం చేసుకున్నారు రవిరాజా పినిశెట్టి గారు. గ్రేట్ డైరెక్టర్ విక్టరీ మధుసూదన్ రావు గారి తర్వాత రీమేక్స్ లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. మరి మాట్లాడుకుందామా ఈరోజు రవిరాజా పినిశెట్టి గారి సినిమాల గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.
3: Go Retro with Akashwani Telugu.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. మరి ఇవాళ డైరెక్టర్ స్పెషల్ బుధవారం రవిరాజ పెనిశెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఆయన సినీ ప్రస్థానానికంటే ముందు అసలు ఆయన సినిమాలోకి ఎట్లా అడుగు పెట్టారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. మరి ప్రముఖ సాంఘిక నాటక రచయిత, స్వతంత్ర చిత్రకథా రచయిత అయిన శ్రీ పెనిశెట్టి శ్రీరామ్మూర్తి గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులకు 1949 జూలై 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోల్లులో జన్మించారు పెనిశెట్టి రవిరాజ. ఆయన చెన్నైలోని కేసరి హైస్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక

బిజినెస్ లోకి అడుగు పెడదాం అనుకున్నారు. అయితే ఒకరోజు దగ్గర బంధువైన అల్లు అరవింద్ గారితో కలిసి బండ్రోతు భార్య సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లారనమాట. గురువు గారైన పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారి మీదున్న అభిమానంతో వాళ్ళ అబ్బాయి అయిన రవిరాజ పినిశెట్టిని నాకు అసిస్టెంట్ గా చేరతావా అని అడిగారు. ఎవరు? ద గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. అయితే రవిరాజ గారు నవ్వి ఊరుకున్నారనమాట. అంటే ఆ సినిమాలంటే అసలేం తెలీదు. నాన్నగారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా, మంచి రచయిత అయినా కూడా, సినిమాలు అనగానే కొంచెం మొహమాట పడ్డారంట అప్పుడు రవిరాజ పెన్సెట్టి గారు. అయితే తిరిగి అదే సినిమా ప్రీమియర్ షోకి రవిరాజ పెన్సెట్టి గారు మళ్ళీ వచ్చారు బండ్రోతు భార్య సినిమాకి. అప్పుడు కూడా మళ్ళీ ఆఫర్ చేశారు దాసరి నారాయణరావు గారు. సో ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా దాసరి గారు అని చెప్పి వెంటనే ఓకే చెప్పేశారనమాట. దేవుడే దిగి వస్తే అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారి దగ్గర చేరిపోయారు రవిరాజ పెన్సెట్టి గారు. ఆయన దగ్గరే స్వర్గం నరకం, అలాగే హిందీ సినిమా అయిన జ్యోతి బనే జ్వాల సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశారు. మరి తర్వాత ఆయన సినిమా ప్రస్థానం ఎలా రైజ్ అయింది, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా ఎలా మారారు, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఎస్, 11:32 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో డైరెక్టర్ స్పెషల్లో రవిరాజ పెనిశెట్టి గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటున్నాం. ఇందాక విన్న పాట రాయుడు సినిమాలోది, పెదరాయుడు తర్వాత మోహన్ బాబు గారితో తీసిన సినిమా అనమాట. కేజేఎస్ దాస్ గారి అద్భుతమైన గాత్రంలో ఆ పాట వింటూ ఉంటే నిజంగా నిద్ర వచ్చేస్తుంది ఎవరికైనా. అంత గొప్ప కంపోజిషన్ అనమాట ఎస్ఏ రాజ్కుమార్ది, సుద్దాల అశోక్ తేజ్ గారు రాసిన పాటది. అయితే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, దర్శకుడు దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ గా స్వర్గం నరకం జ్యోతి బనే జ్వాల సినిమాలు పనిచేశారని చెప్పాను కదా. అయితే ఎందుకో రవిరాజ పెనిశెట్టి గారికి ఆ సినిమా వాతావరణంలో ఇమ్మడలేకపోయారనమాట. ఆయన మనసంతా కూడా బిజినెస్ మీదే ఉండేది. ఆ తర్వాత సినిమా వాతావరణంలో అడ్జస్ట్ కాలేక కొన్నాళ్లు మూవీ ఇండస్ట్రీని విడిచిపెట్టారు రవిరాజ గారు. 4 ఏళ్లు టొబాకో బిజినెస్ లో ఉన్నారు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత దాసరి గారి అసిస్టెంట్ గా కృష్ణార్జులు అనే చిత్రానికి పనిచేశారు. అలా పనిచేస్తుండగానే నిర్మాత జయకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. ఈయన వర్కింగ్ స్టైల్ నచ్చి ఆ నోట ఈ నోట రవిరాజ అనే కుర్రాడు బాగా చేస్తున్నాడు, చాలా మంచి నాలెడ్జ్ ఉంది డైరెక్షన్ మీద, ఆయనకి డైరెక్టర్గా అవకాశం ఇస్తే బాగుంటుంది అనే వార్త ఆ నోట ఈ నోట బాకి జయకృష్ణ గారు చెవిలో పడింది. వెంటనే రవిరాజ గారిని పిలిపించి వీరభద్రుడు అనే సినిమాతో డైరెక్టర్గా పరిచయం చేశారు. 1985లో అప్పటి సుప్రీం హీరో చిరంజీవి కథానాయుడుగా రూపొందించిన జ్వాల సినిమాతో పరిశ్రమలో నిలదొక్కున్నారు రవిరాజ పెనిశెట్టి గారు. ఇక అక్కడి నుంచి ఆయన బండి ఆగలేదనమాట, వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 2 దశాబ్దాల్లో 50 పైగా చిత్రాలకు దర్శకుడుగా పనిచేశారు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు కూడా ఇచ్చారు. ఇంకా మాట్లాడుకుందాం రవిరాజ గారి గురించి, మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: हाटु खाटु नाटु
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ అనగా రేపు గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు, ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ

0: కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853. మరొక నెంబరు 29550923. ఈ నెంబర్లకి కాల్ చేసి నేత్రదానం చేయండి, మరలా జీవించండి అనే అంశం గురించి మీరు కూడా నేరుగా ఫోన్లో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11 గంటలు దాటి 41 నిమిషాలు అవుతోంది. రవిరాజా పినిశెట్టి గారి శని ప్రస్థానం గురించి గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ కార్యక్రమంలో. మరి తరువాత ఆయన ఎలాంటి సినిమాలకు పనిచేశారు అని మాట్లాడుకుంటే, అవల్ సుమంగళి దాన్ సినిమాని తెలుగులో పుణ్యస్త్రీగా తెరకెక్కించారు. ఆ తర్వాత రవిరాజా గారికి మంచి గుర్తింపు వచ్చింది ఈ పుణ్యస్త్రీ సినిమా ద్వారా. జ్ఞాన ఓలి అనే సినిమాని రీమేక్ గా చిరంజీవి మోహన్ బాబుతో తెరకెక్కించిన చక్రవర్తి సినిమాకు కూడా రవిరాజా గారి దర్శకుడు. ఆయన ఎన్ని రీమేక్స్ తీసినా కూడా ఆయన స్టార్ డైరెక్టర్ గా మార్చింది మాత్రం చిరంజీవి యముడికి మొగుడు అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత రవిరాజా గారి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు టాలీవుడ్ లో. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి థ్రిల్లర్ నవలను ముత్యమంత ముద్దుగా తీశారు. అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి యమపాశ నవల్ని అదే పేరుతో తీశారు. అండ్ తమిళ సినిమా అయిన మై డియర్ మార్తాండన్ సినిమాని తెలుగులో రాజా విక్రమార్కగా రూపొందించి మళ్లీ మెగాస్టార్ తో హిట్ కొట్టారు రవిరాజా పినిశెట్టి. మరి మిగతా హీరోలతో ఎలాంటి సినిమాలు చేశారు, తర్వాత రవిరాజా గారి లిస్ట్ లో ఏ సినిమాలు టాప్ సినిమాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. అంతకన్నా ముందు రవిరాజా గారి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా బంగారు బుల్లోడు సినిమాలోంచి ఈ పాట వినకపోతే ఎలా చెప్పండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయిలో రవిరాజా పెనిశెట్టి గారి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ గా వచ్చిన బంగారు బుల్లోడు సినిమా నుంచి ఒక మంచి పాట విన్నాం కదా. ఈ పాట వింటే చాలు, అంటే బయట వర్షం పడుతుంటే వింటే ఒక మజా ఉంటుంది, ఈ పాట వినగానే నిజంగా వర్షం పడుతుందేమో అన్నంత గొప్ప కంపోజిషన్ రాజ్కోటి గారిది. రవీనా టండన్ బాలకృష్ణ గారి డాన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. రవిరాజా పెనిశెట్టి గారి కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ మూవీగా చెప్పుకోవాల్సింది మనం స్టార్టింగ్ లో విన్న పాట వెంకటేష్ మీనా జంట గారు రూపొందించిన చంటి సినిమా గురించి. అయితే ఒరిజినల్ తమిళ సినిమా ఏదైతే ఉందో చిన్న తంబి, అందులో ప్రభు ఖుష్బు యాక్ట్ చేశారు, పి వాసు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. అయితే చిన్న తంబి కన్నా కూడా చంటి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది, 40 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఇళయరాజా గారు అందించిన సంగీతం అయితే ఆ సినిమాకి అదనపు బలం. అండ్ ఆయన సినిమాల్లో 1992లో విడుదలైన సినిమా బలరామకృష్ణుల గురించి కూడా మాట్లాడుకోవాలి, మంచి కథాబలంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శోభన్ బాబు గారు, డాక్టర్ రాజశేఖర్, జగపతి బాబు, రమ్యకృష్ణ, శ్రీవిద్య గారు ఇలా ఎంతో మందితో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా.

సినిమాది. అండ్ బాలకృష్ణ, రమ్య కృష్ణ, రవీనా టండన్లతో రూపొందిన బంగారు బుల్లోడు సినిమా అయితే రవిరాజా గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పి తీరాల్సిందే. తర్వాత మళ్లీ రీమేక్ గా తెరకెక్కి అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ని తిరగరాసిన సినిమా మోహన్ బాబు, రజనీకాంత్, సౌందర్య, భానుప్రియల పెదరాయుడు సినిమా. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అయితే అంతా ఇంత కాదు. అండ్ ఎంఎస్ నారాయణ లాంటి టాలెంటెడ్ రైటర్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది రవిరాజా పింశెట్టి గారే. తర్వాత తర్వాత ఆయన నటుడిని చేసింది కూడా రవిరాజా గారే. అంత గొప్ప ఆర్టిస్ట్ ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎంఎస్ నారాయణ గారిలో ఉన్న నటుడిని కూడా గుర్తుపట్టింది పినిశెట్టి రవిరాజా గారే. ఆయన దగ్గర రైటర్ గా చాలా సినిమాలకు పనిచేశారు, ఎం ధర్మరాజు, ఎంఏ పెదరాయుడు, అలాగే రుక్మిణి ఇలాంటి సినిమాలకి. రుక్మిణిలో అయితే నాగబాబు అండ్ ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి, విద్యాసాగర్ గారు కంపోజ్ చేసిన పాటలు. మరి ఆలస్యం చేయకుండా రుక్మిణి సినిమా నుంచి ఒక మంచి పాట వినేద్దామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: రవిరాజ పిన్సెట్టి గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. కొండపల్లి రాజా, రాయుడు, రుక్మిణి, మా అన్నయ్య, ఎం ధర్మరాజు ఎంఏ, ఎస్పీ పరశురాం, అల్లుడు గారు వచ్చారు, అందమైన అబద్దం, మా బాపు బొమ్మకు పెళ్లంట సినిమాలు కూడా రవిరాజా గారికి మంచి పేరు తీసుకొచ్చాయి. చెన్నైలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన. ప్రస్తుతం లైఫ్ ని తన మూవీ మెమరీస్ తో గడుపుతున్నారు ఆయన. కొడుకులు ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారు, అది ఆయనకి ఇంకా సంతోషం కలిగించే అంశం. పెద్దబ్బాయి సత్యప్రభ పినిశెట్టి డైరెక్టర్ గా ఉంటే చిన్న కొడుకు ఆది పినిశెట్టి వెర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తమిళ్, తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో చాలా బిజీ యాక్టర్ గా ఉన్నారు. తండ్రి పేరు నిలబెట్టారు అన్నిటికన్నా ముఖ్యంగా. రవిరాజా గారు మనకెన్నో మంచి సినిమాలు అందించారు. ఆయన ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 12:13 క్రాస్ చేసి 35 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో టైం. మిలాదున్ నబీ పర్వదినం గురించి మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఏంటి మిలాదున్ నబీ? ఇస్లాం మతంలో మిలాదున్ నబీ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఇస్లాం మతం స్థాపించిన చివరి ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజునే ఈద్ మిలాదున్ నబీగా జరుపుకుంటారు మన ముస్లిం సోదరులు. ఈ పండుగను మహ్లీద్ అని కూడా పిలుస్తారంట. దీని అర్థం ఏంటంటే అరబిక్ భాషలో పుట్టుక అని అర్థం. అరబిక్ లో నబీ అంటే ప్రవక్త అని అర్థం. మొత్తంగా ఈద్ మిలాదున్ నబీ అంటే ప్రవక్త పుట్టిన పండుగ అని అర్థం వస్తుంది. మహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు. దయా, ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలి అని ప్రజలకు చూపించడానికి మహమ్మద్ను అల్లా పుట్టించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను భక్తిని చాటుకుంటారు ముస్లిం సోదరులు ఈ మిలాదున్ నబీ పండుగ రోజున. ఇంకా మాట్లాడుకుందాం మిలాదున్ నబీ ప్రత్యేకత గురించి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అరలించే సంపూర్ణ వినోదం.

0: చిత్ర గారు పాడిన ఈ వండర్ఫుల్ మెలోడీ ఖడ్గం సినిమాలోది రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చైతన్య స్ఫూర్తిలో మిలాదున్ నబీ పర్వదినం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. అయితే ఈ మిలాదున్ నబీ చరిత్ర గురించి మాట్లాడితే 11వ శతాబ్దంలోనే ఈ మిలాదున్ నబీ వేడుకలు బాగా ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ముస్లిం దేశాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది ఈ పండుగ. అయితే ముస్లింలందరూ మిలాదున్ నబీని జరుపుకోరు. మహమ్మద్ ప్రవక్తను విశ్వసించేవారు, అతని అనుచరులు మాత్రమే ఈ పండుగను ఆయన మీద ప్రేమతో భక్తితో జరుపుకుంటారు. ఈరోజు ప్రధానంగా ముస్లిం సోదరులంతా తెల్లవారుజామునే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావించే అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారి వారి తాహతకు తగ్గట్టు, వారి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబం అన్నదానం చేస్తుంది. ఆ తరువాత తమ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు కూడా చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఈ పండుగను ముస్లింలతో పాటు హిందువులు కూడా జరుపుకుంటారంట. ఈ మిలాదున్ నబీ మత సామరస్యానికి ప్రతీకగా చెప్పొచ్చు. మరొక పాట విందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:26 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. మొత్తం మీద ఈ మిలాదున్ నబీ పవిత్రమైన రోజున ముస్లిం సోదరులంతా అన్నదానాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. దాదాపు అన్ని మసీదుల దగ్గర లేకపోతే వాళ్ళు నివాసం ఉండే కూడళ్ల వద్ద చాలా మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది అక్కడ భోజనం చేస్తారు, మనస్ఫూర్తిగా కడుపు నిండా తిని వాళ్లని వాళ్ల కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అండ్ రాత్రిపూట నిర్వహించే నమాజ్ కూడా ఈ వేడుకల్లో ఒక భాగమే. మొత్తం మీద మానవాళిలో స్ఫూర్తి నింపడమే ఈ మిలాదు నబీ పర్వదిన ప్రత్యేకత. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్ పోర్టల్

ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ ఓనం పండుగల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమాపేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యూటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమాపేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
మిలాదున్నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం

0: సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్బంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదు నబీ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదు నబీ ఒక గొప్ప సందర్బమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్బం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం సమాజానికి తిరిగి సేవ చేయాలని స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలినృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్బమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదర భావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్పూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్బం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమాపేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదు నబీ, ఓనం పండుగల సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు విందాం ఈట్ ఫిట్ వ్యాఖ్యానం, ఆర్జే రేణు.
2: అమ్మా, ఇవాళ లంచ్ బాక్స్ లోకి ఏం పెడుతున్నావ్? అని ప్రతి ఇంట్లో ఉదయం

కిచెన్లో ఉన్న అమ్మ చెవిన పడే మాటే. రకరకాల రెసిపీస్ తో లంచ్ బాక్స్ ని సిద్ధం చేయడానికి అమ్మలు ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. లంచ్ ఏంటి, టిఫిన్ ఏంటి, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏంటి, అందులో ఏం పోషకాలు ఉండాలి అని. అందులోనూ వర్షాకాలం, ఈ సీజన్ లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అమ్మలు. అలా కన్ఫ్యూజ్ అయిపోతున్న అమ్మలకి ఈట్ ఫిట్ ఉందిగా, నేనున్నానుగా మీకోసం. ఈ రోజు వర్షాకాలంలో పిల్లల లంచ్ బాక్స్ తో వాళ్ళు ఫిట్ గా ఉండడానికి ఎటువంటి రెసిపీస్ మనం పెట్టొచ్చు, వాటిలో ఉన్న పోషకాహార విషయాల గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉండే బాక్సే కదా, పిల్లలకి ఏం పెడతాం? కాస్త అన్నం, పప్పు, రెండు వడియాలు. ఇది వెనకటి మాట కదా, అప్పుడు అలా ఉండేది. ఓ చిన్న బాక్సు, కొంచెం పెరుగన్నమో పప్పు అన్నమో కాస్త ఆవకాయ, ఇది ఎవరికైనా బాక్స్ అనేది. కానీ కాలం మారిపోయింది. బాక్స్ లో సైజు మారిందో లేదో తెలియదు, కానీ బాక్స్ లో ఆకారాలు మాత్రం మారాయి. ఆహారంలో రకరకాల చేంజెస్ వచ్చాయి. పిల్లలు ఏ తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఉండాలి అని పిల్లలకంటే అమ్మలకే ఎక్కువ కంగారు. ఆ కంగారుని తగ్గించే ప్రయత్నం చేయడానికే ఇవాళ వర్షాకాలంలో పిల్లలకి ఎటువంటి రెసిపీస్ పెట్టొచ్చు వర్షాకాలంలో అని మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు తినే సమయానికి వేడిగా ఉండాలి, కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలి. రైస్ ఐటమ్ పెట్టినా, టిఫిన్ పెట్టినా, స్నాక్ పెట్టినా, ఏది పెట్టినా వాళ్ళు ఇష్టంగా తినాలి. వాళ్ళు తింటున్నప్పుడు మనం పక్క నుండి కొసరి కొసరి పెట్టినట్లుగా ఉండాలి. ఫుడ్ అనేది లైట్ గా ఉండాలి, వేడి వేడిగా ఉండాలి, తేలిగ్గా అరిగేదై ఉండాలి. జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల బాక్స్ లోకి వెళ్లేలాగా చూసుకోండి. కూరగాయలు, సూప్లు, రైస్లు, ఐటమ్ ఏదైనా సరే పిల్లలకి రోగ నిరోధక శక్తి పెంచే విధంగా ఉండాలి. పొట్ట నిండిపోవాలని చాలా మంది అమ్మలు బాక్స్ లో వత్తి వత్తి పెడుతుంటారు రైస్ ని, అలా అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలకి బాక్స్ చూడగానే తినేయాలని అనిపించాలి, అంటే అట్రాక్టివ్ గా అనిపించాలి. వాళ్ళు తినే క్వాంటిటీ ఎంతున్నా అందులో క్వాలిటీగా మనం ఏమి యాడ్ చేసామన్నదే ముఖ్యం. ఇలాంటి వర్షాకాలంలో ముఖ్యంగా కిచ్డీ, పోహ, సాయంకాలం వేడివేడి పకోడీలు, వేడివేడి సూపు, వేడివేడి మొక్కజొన్న కంకులు ఇలాంటివన్నీ ఉంటే

చేయించక పిల్లలు ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్ గా అయిపోవాలి అని అంటే ఇన్స్టెంట్ పాప్కార్న్ లాంటివి కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. చిటికెలో అయిపోవాలి అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇంకొన్ని మాట్లాడుకుందాం, ఇప్పుడు ఒక పాట విందాం.

బయట మంచి వర్షం పడుతుంది. ఇంట్లో అమ్మ వేడి వేడిగా ఉప్మా చేసి ప్లేట్ పెట్టినప్పుడు అలా పొగలు వస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా. పిల్లల కళ్ళు పెద్దగా చేసుకుని ఎప్పుడెప్పుడు తినాలని ఆత్రంగా ఉంటారు. అదే పెద్దవాళ్ళైతే ఇలా వర్షం పడుతుంది అంటే కిటికీ పక్కన కూర్చుని ఒక మంచి కాఫీ తాగాలని అనుకుంటూ ఉంటారు. ఇదే కదా జీవితం అంటే. అందరికీ ఇలాగే అనిపిస్తుందా? అందరి జీవితం ఇలా ఉండకపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి బాక్స్ అనేది ఒక ఎమోషన్, లంచ్ బాక్స్ అనేది ఒక ఫీల్. అది అమ్మ పెట్టిన బాక్స్ అవ్వచ్చు, శ్రీమతి పెట్టిన బాక్స్ అవ్వచ్చు, అక్క పెట్టిందో, చెల్లి పెట్టిందో, అత్త పెట్టిందో, ఎవరు పెట్టినా సరే అందులో ఆడవాళ్ళ ఆప్యాయత, మమకారం, ప్రేమ ఇవన్నీ కనిపిస్తాయి. ఇది పెట్టండి, అది పెట్టండి అని చెప్తూ ఉన్నాను కదా, ఇవన్నీ ఇప్పుడు ఈ సీజన్ లో అవసరం. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా కాయగూరలు ఎక్కువగా పిల్లలు తినేలాగా, అందులోని వర్షాకాలం కాబట్టి ఆకుకూరల్ని కాస్త తగ్గించి ఫ్రూట్స్ కాయగూరలు ఎక్కువగా పెడితే మంచిది. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ సువాసనని పెంచుతాయి, రెసిపీకి ఎన్హాన్స్ ని పెంచుతాయి. కాబట్టి ఇవి యాడ్ చేయండి. వీటితో చేసే రెసిపీస్ మనకి సోషల్ మీడియాలో ఈజీగా అవైలబుల్ గా కూడా ఉంటాయి. నాకు ఎక్కువగా వంట చేయడం రాదు అని అనుకోకండి, మీరు చేయగలరు నాకు తెలుసు.

వర్షాకాలంలో మనం ఎక్కువగా రొమాంటిక్ సాంగ్స్ వినడానికి ఇష్టపడతాం, అలాగే మంచి ఫుడ్ కూడా తినడానికి గట్టిగా ఇష్టపడతాం. ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేడు. పిల్లల ఆహార విషయంలో మారం చేస్తున్నారు మా పిల్లలు. అసలు ఏం తిననే తినరు, పెట్టిన బాక్స్ మళ్ళీ పెట్టినట్టే ఇంటికి తీసుకురావడం శరా మామూలు అయిపోతుంది అని పక్కింటి పంకజం చెప్పింది. నిజమే, పక్కింటి పంకజమే కాదు, ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎదురయ్యే సంఘటనే. మరి పిల్లలు ఈజీగా తినాలి అని అంటే వాళ్ళకి ఇష్టమైన ఏముంటాయి? చిప్స్, మిక్చరు, జంక్ ఫుడ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇవన్నీ తల్లులందరికీ తెలిసినప్పటికీ వాళ్ళు ఇదే తినాలి, ఇదే పెడతాను అని కొన్ని ఆంక్షలు అయితే పెడుతూ ఉంటారు తల్లులు పిల్లలకి. అలా అస్సలు పెట్టొద్దు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అందువల్ల పిల్లలు ఇష్టపడే ఆరోగ్యకరమైన రుచికరమైన లంచ్ బాక్స్ సిద్ధం చేయడం మనం ఒక పెద్ద పనిగా అనుకోకుండా, తలకు భారంగా అనుకోకుండా, నా బిడ్డ కోసం నేను ఏం చేశాను, ఏం పెడుతున్నాను, ఇందులో ఏం పోషక విలువలు ఉన్నాయి అనేది ఆలోచించాలి. సరే, ఇవాళ నేనేం చేస్తానో చెప్తాను ఈ పాట తర్వాత.

ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఉదయం మనం కూర వండుతున్నప్పుడు ఒక 4 కాయగూరలు ఎక్కువగా వేయండి. ఎందుకంటారా, చుట్టాలు వస్తున్నారు అనుకోకండి, ఎందుకో చెప్తాను. పిల్లలకి మనం వండిన కూర సిద్ధం అయిపోతుంది, వాళ్ళకి బాక్స్ పెడుతూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారు, ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం అన్నం వేసి ఒక 2 స్పూన్లు కూర వేసి అట్లా కలిపేసి పెడతారు. అది మధ్యాహ్నానికి చప్పగా అయిపోతుంది. అలా చెప్ప

లేకపోకుండా ఉండాలి అని అంటే నేను ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు కూర వండిన తర్వాత ఆ బాణీలోంచి మీరు పక్కకి కూర వార్చాక అదే బాణీలో రైస్ వేయండి. ఇలా వేసి కలుపుతూ ఉన్నప్పుడు అన్నం వేడిగా ఉండాలి అండ్ బాణీ కూడా వేడిగా ఉండాలి. అప్పుడు బాణీ అడుగులో ఉన్నటువంటి మసాలాలు, నూనె ఇవంతా కూడా రైస్ కి పడుతుంది. కుదిరితే ఒక స్పూన్ నెయ్యి కూడా చేర్చండి. అప్పుడు ఆ వేడి వేడి అన్నం ఆవిరి పాత్ర అడుగున అంటుకున్న మసాలాలు అన్నంలోకి బాగా కలిసిపోతాయి. దీనివల్ల అన్నం రుచిగా అవుతుంది. అప్పుడు మీరు ఈ బాక్స్ లోకి అన్నం పెట్టాక మళ్ళీ ఒక స్పూన్ కూర కూడా వేయండి. లేదు అంటే రెండు ఆలు చిప్స్ లేకపోతే రెండు కీర ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు ఇలాంటివి యాడ్ చేయండి. బాక్స్ తెరవంగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. పిల్లలు ఇవాళ ఏదో కొత్తగా పెట్టింది అమ్మా అనుకుంటారు. ఇంకొక విషయం చెప్పనా, ఇలా కనుక మీరు బాణీలో కలిపితే బాక్స్ తెరవంగానే మంచి సువాసన కూడా వస్తుంది. సో తెరిచిన వాళ్ళకి తినాలి అని ఆత్రం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలు రైస్ అంతా కింద పడేస్తుంటారు. అలా పడేయకుండా ఉండాలి, లైక్ మనం సాంబార్ రైస్ పెడుతూ ఉంటాం కారిపోకుండా ఉండాలి అనుకుంటే మీరు బాక్స్ పైన ఫాయిల్ పేపర్ ని యాడ్ చేయండి. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ పేపర్, దాన్ని మీరు కవర్ చేయండి. అలా కవర్ చేశారు అని అంటే ఈజీగా ఉంటుంది. ఇటువంటి వర్షాకాలంలో లంచ్ కైనా బ్రేక్ఫాస్ట్ కైనా అల్యూమినియం ఫాయిల్ ఎక్కువగా మనం వాడుతూ ఉండాలి. శాండ్విచ్ చేసినా, చపాతీ చేసినా, పరోటా చేసినా, పూరీ చేసినా ఇలాంటివన్నీ అందులో పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్ ఆమ్లెట్ చేసినా ఇలా ఫాయిల్ లో చుట్టేసి పెట్టచ్చు, లేదు మీరు బాక్స్ పైన కవర్ చేసి పెట్టండి. సో ఇటువంటి చిట్కాలన్నీ పాటిస్తూ పిల్లలకి అన్నం అంటే ఆత్రం పెరగేట్లుగా ఉండాలి. ఏమంటారు?

ఈచ్ఫీచ్ వింటున్నారు. వర్షాకాలంలో చల్లని వాతావరణం ఉంటుంది. సో అటువంటి టైంలో మనకే వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇక పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీకు చెప్తాను. పలావ్ రైస్ కానీ ఇంకేమైనా రైస్ ఐటమ్స్ కానీ, మనం సౌత్ ఇండియన్స్ మధ్యాహ్నం భోజనం అంటే రైస్ లేనిదే ముద్ద దిగదు. కాబట్టి చిన్న పెద్ద ఎవరికైనా సరే, మనం వారంలో 7 రోజులు మధ్యాహ్నం 7 రకాలుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఒక్క వారం ఇలా ఫాలో అయి చూడండి, ఖచ్చితంగా మీరే ఇంకా మీ క్రియేటివిటీని బయటకు తీస్తారు. కొన్ని నేను చెప్పనా, లైక్ కుష్కా రైస్, వెజ్ పలావు, సాంబార్ రైస్, అన్ని వెజిటేబుల్స్ వేసి ఫ్రైడ్ రైస్, పుదీనా రైస్, కరివేపాకు రైస్, టమాటో రైస్, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, ఇలా చెప్తుంటూ పోతే బోల్డ్ అన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఇది.

ఇంకా వేడి వేడిగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా మీరు రైస్కి మీకు ఇష్టమైన వెజిటేబుల్ లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్, పన్నీర్ ఇలాంటివి యాడ్ చేశారనుకోండి, ప్రెషర్ కుక్కర్ పలావ్ అయిపోతుంది. 2 విజిల్స్లో రైస్ ఐటమ్ సిద్ధమైపోతుంది. దానికి సింపుల్గా రైతా మీరు ఆనియన్స్ పెద్దగా కట్ చేసి వేసి దాని మీద కొంచెం నిమ్మరసం పిండి, చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర లేదు మిరియాల పొడి ఇలా చేస్తూ పొండి. ఏదో ఒక ఐడియా మీకు తడుతూనే ఉంటుంది చేస్తూ ఉంటే. మీ పిల్లలు ఏం తింటారు, మీ శ్రీవారు ఏం తింటారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం తింటారు, మీకంటే ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది చెప్పండి. అమ్మకు మాత్రమే తెలుస్తుంది ఇంటిలో పాదికి ఏం కావాలి అనేది. సో దానికి తగ్గట్టుగా మీ క్రియేటివిటీని బయటకు తీయండి. అమ్మ ఏం చేసి పెట్టినా ఇంకా కొత్తది ఏదో కావాలని అనిపిస్తూనే ఉంటుంది. లంచ్ బాక్స్ అంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళు మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద ఏముందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

పిల్లలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాను కదా, వర్షాకాలం అందులోనూ సాయంకాలం స్కూల్ నుండి పిల్లలు వచ్చినా, కాలేజ్ నుంచి పిల్లలు వచ్చినా, ఆఫీస్ నుంచి పెద్దవాళ్ళు వచ్చినా, ఇంట్లో ఏదైనా ఉందా లేదా అని డైనింగ్ టేబుల్ వైపే చూస్తూ ఉంటారు. సింపుల్గా మనం అప్పటికప్పుడు చేయాలి అని అంటే స్వీట్ ఐటెం తినాలి అనిపించే వాళ్ళకి చిలకడ దుంపలు ఈజ్ ద బెస్ట్ చాయిస్. చిలకడ దుంపల్ని ఉడకబెట్టేసి ఆ పొట్టు తీసేసి స్లైసెస్ కట్ చేసి దాని మీద బెల్లం సిరప్ వేయండి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. బాగుంటుంది వేడి వేడిగా తినడానికి. లేదా ఎప్పట్లాగే మొక్కజొన్న కంకుల సీజన్, మొక్కజొన్న కంకుల్ని కూడా ఉడకబెట్టి అలాగే నిమ్మరసం, ఉప్పు, కొంచెం కారం అలా కాకుండా ఈసారి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత చిన్న పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసి అందులోనే కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా వేసి వీటిని జస్ట్ ఫ్రై చేసినట్టుగా చేయండి. చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ సేమియా కావచ్చు, సగ్గుబియ్యం పాయసం కావచ్చు, ఫ్రూట్ చాట్ కావచ్చు, ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి. పెరుగుని చలికాలంలో తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు, కాబట్టి పెరుగుతో కూడా మీరు ఏమైనా సలాడ్స్ చేస్తూ ఉండండి. కాబులి శనగలు, నల్ల శనగలు ఇలాంటివన్నీ వాటికి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యాడ్ చేసి, పెరుగు కూడా యాడ్ చేసి మీరు సలాడ్స్ చేసి పెట్టచ్చు. సూప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. తృణధాన్యాలు, కాయగూరలు, పళ్ళు, ఎగ్స్ ఇవన్నీ అస్సలు మర్చిపోకండి. ఏదో ఒక విధంగా నువ్వుల్ని ప్రతి దాంట్లో యాడ్ చేస్తూ ఉండండి. ఇక కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూనే ఉండండి. మనం ఏది చేసినా ఎవర్గ్రీన్గా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో చెక్కలు అలాగే చిరుతిళ్ళు ఉంటాయి కదా, ఆ చెక్కలంటే గుర్తొచ్చింది. మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక మసాలా

పాపడని తిన్నాను. అయితే ఇంటికి వచ్చాక ఈ చెక్కల మీదే నేను వాళ్ళు మసాలా పాపడి మీద ఏదేదైతే మిశ్రమం వేసి ఇచ్చారో సేమ్ అదే నేను ఈ చెక్కల మీద వేసి పిల్లలకి ఇచ్చాను. అలా లొట్టలేసుకుంటూ తినేశారు అంతే. పిల్లలకి ఇడ్లీలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కాబట్టి బటన్ ఇడ్లీ ట్రై చేయండి, సాంబార్లో వేసుకుని తినొచ్చు. దోశలు అంటే కూడా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కాబట్టి చిన్న చిన్న బుడ్డి బుడ్డి దోశలు వేయండి. వీటిని బుడ్డి బుడ్డి దోశలు, బటర్ దోశలు అంటూ ఉన్నారు, అంటే బిస్కెట్ దోశలు అన్నమాట. ఇలాంటి ఐడియాస్ ఎన్నో ఉంటాయి. రైట్ టైంలో రైట్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.

0: మీరు వింటున్నారు ఈట్ ఫిట్. వర్షాకాలంలో ఫిట్ గా ఉంటూ ఫిట్ గా ఉండే లంచ్ బాక్స్ ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏ లంచ్ బాక్స్ అయినా సరే అందులో పోషక విలువలు ఉన్నాయా లేదా, మనకి ఫైబర్ ఉందా లేదా, ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. అవసరమైతే పోషకాహార నిపుణుల్ని కూడా కలవండి. షో ఎండింగ్ లో ఒక మంచి చిట్కా మీకోసం. వర్షాకాలంలో పిల్లలు తరచూ దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ల కోసమే ఈ చిట్కా. ఇందుకోసం కొంచెం తేనె, కొంచెం అల్లం రసం ఉంటే సరిపోతుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి ఇవన్నింటికి మంచి ఆయుర్వేద చిట్కా. అర టీ స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి పిల్లలకి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది సంవత్సరం లోపు పిల్లలకి ఇవ్వకూడదు. అంటే తేనె ఇవ్వకూడదు సంవత్సరం లోపు అంటూ ఉంటారు కదా, అందుకని. ఏదైనా సరే, మీరు ఏ చిట్కా ఫాలో అయినా, ఏ సజెషన్స్ ఫాలో అవుతున్నా, మీకు ఎప్పుడు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్స్పర్ట్ ని కలవటం. సరే మరి, ఈ చిట్కా మీకు నచ్చిందా? మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.
1: అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. విద్యా వైద్య రంగాలకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట

0: కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్టంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాహితం కోసం విద్య వైద్యంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు కోసం పెట్టుబడి అన్నారు. జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి కోరారు. జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్టంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, జపాన్ సంస్థలు సురక్షితంగా లాభదాయకంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్టంలో సుమారు 600 ఎకరాల్లో జపాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపడాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయా జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం శాంతి, సామరస్యం, సమైక్యతలను మరింతగా బలపరచాలని గవర్నర్ తమ సందేశంలో పేర్కొన్నారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ పరస్పర సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మిలాదున్ నబీ పర్వదిన సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్ పట్టణం, సిర్పూర్, టీ జయనూర్ మండల కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో నడుస్తూ సేవా తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తప్పులకు సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల జాబితా బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించిందని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములు విక్రయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజల భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఎరువుల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియాను మోదాతుకు మించి వినియోగిస్తున్నారని, దీనివల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యత తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పడిపోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు యూరియా, డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే రేషనలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ విధానాన్ని తెలంగాణలోని 22 జిల్లాలకు విస్తరించారు. ఈ యాప్ పనితీరు ప్రయోజనాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎరువుల విభాగం నోడల్ అధికారి, బాలానగర్ మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ వివరించారు.
1: ఎరువుల అమ్మకాలలో పారదర్శకత పెంచడం మరియు పక్కదారి పట్టే రాయితీ ఎరువులు మరియు అక్రమ నిల్వలు అడ్డుకట్టు వేయవచ్చు. ప్రభుత్వం అందించే రాయితీ నేరుగా అరువులైన రైతులకు చేరవాలని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ భరోసా ఇస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.

0: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులు కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసులను విచారణకు స్వీకరించి వాటికి సంబంధించిన రికార్డులు నివేదికలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు పరీక్ష వరకు ప్రతిరోజును కౌంట్ డౌన్ గా భావించి సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన నిపుణ ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
1: నిరుద్యోగుల యూత్ కోసం ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. ప్రోగ్రామ్ లో మేము మంచి ఫ్యాకల్టీ పిలిపించి మనము కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎవరికి మంచి టీచింగ్ స్కిల్ ఉంది, కానిస్టేబుల్ లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు, హై ర్యాంక్ తో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ పంపిస్తాము. కలెక్టర్ గారు ద్వారా ఇవ్వడం అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. స్టడీ మెటీరియల్ కూడా భవిష్యత్తులో మనం ప్రొవైడ్ చేస్తాము.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్పల్లి జోన్లో 2, కుద్బులాపూర్ జోన్లో 8 చొప్పున మొత్తం 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు ఆవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడ తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి గోశాలలో నిన్న 5 కోడెలు మృతి చెందడంతో ఈరోజు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డితో కలిసి ఆయన గోశాలను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన చేయూత పెన్షన్ లబ్దిదారులు ఈ నెల 31 తేదీలోపు ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో తమ దరఖాస్తు ఫారాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజలు ఓటర్ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు సూచనలను తెలపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో రేపు గ్రామ సభలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సుమారు 1,32,070 మందికి నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ద్వారా, కొత్త ఓటర్ నమోదు కోసం ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సహాయంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్యా వైద్య రంగాలకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో టైం 1:20 క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో షో టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎస్, ప్రతిరోజు 1:20 to 2 మధ్యలో మనందరికీ ఎంతో ఇష్టమైన, ముఖ్యంగా మా శ్రోతలందరూ రేడియో సెట్స్ ముందు నుంచి కదలకుండా రేడియోలోకి అతుక్కుపోయి నేనేం క్వశ్చన్స్ అడుగుతానా, ఎక్కడ వెతికి ఆన్సర్స్ పంపించాలా, లేకపోతే మనకి తెలిసిన ఆన్సర్స్ నలుగురికి షేర్ చేసి వాళ్ల పేర్లు కూడా చదివేలా చేయాలనే గొప్ప మనసున్న శ్రోతలు కూడా చాలా మందే ఉన్నారు మన లిస్ట్ లో. మొత్తం ఇది వాళ్ళ షో టైం స్టార్ట్ చేసేస్తాను నేను లేట్ చేయకుండా, ఎందుకంటే లాస్ట్ షో టైంలో ఒక రికార్డ్ సెట్ చేశాను కదా నేను, అది మళ్ళీ ఈ రోజు అవుతుందో లేదో చూద్దాం. మరి మొత్తం మీద క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను, మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి రెడీ అయిపోండి. ఇంకెవరైనా రావాల్సి ఉంటే వాళ్ళందరి కోసం ఒక పాట ప్లే చేద్దాం, పాట అయిపోగానే ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోతాను. మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి సిద్ధమైపోండి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం. వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్, స్టే ట్యూన్డ్. యముడు సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో శశాంక్ వెన్నెలకంటి సాహిత్యం, కార్తీక్ సుచిత్ర పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం.

ఎస్, ఇది షో టైం. స్టూడియో క్లాక్ లో 128 అవుతోంది. మరి శ్రోతలందరూ అందరూ వచ్చేసినట్టేనా? రెడీనా? క్వశ్చన్ అడిగేనా? మరి ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. జాగ్రత్తగా వినండి, రెండు సార్లు రిపీట్ చేస్తాను. అండ్ ఆన్సర్స్ మాత్రం పాట అయిపోయే లోపల పంపించాలి. తర్వాత పంపించి మేము పంపించాం సార్ మీరు చదవలేదు అంటే రూల్ కి విరుద్ధంగా ఏ పని నేను చెయ్యనమాట. కాబట్టి సాంగ్ అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు చేరాలి. అలాగే ఒక్కసారి ఆన్సర్ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్సర్ రెక్టిఫై చేసి పంపించినా అలాంటివి కూడా నేను చదవను. జాగ్రత్తగా ఆలోచించి ఒక్కసారి మాత్రమే మీ నుంచి ఆన్సర్ రావాలి. ఇవి దృష్టిలో పెట్టుకుని ఆన్సర్స్ పంపించండి. మరి క్వశ్చన్ అడిగేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను మూడు పేర్లు చెప్తాను, ఆ మూడు పేర్ల ఆధారంగా అది ఏం సినిమానో మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించాలి. మూడు పేర్లు వినండి. రామచంద్రమూర్తి, చుక్క, జంధ్యాల. పేర్లు మరొకసారి, రామచంద్రమూర్తి, చుక్క, జంధ్యాల గారు, ఏ సినిమా? ఆన్సర్స్ పంపించండి 0402324 0852 నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

ఎస్ ఆన్సర్స్ ఇంకా క్లోజ్ చేసేయండి, టైం అయిపోయింది, పార్ట్ అయిపోయే లోపల నేను పంపించాలని చెప్పాను కదా. మొత్తం మీద చాలా మంది బాగానే ఆలోచించారు, బట్ చాలా కొద్ది మంది మాత్రమే, ఒక 50% శ్రోతలు కరెక్ట్ గా నాకు ఆన్సర్స్ పంపించారు. మొత్తానికి టఫ్ క్వశ్చన్ అడిగాను అనమాట. అయితే నేను ఇంకా నేను మళ్ళీ క్లియర్ గా చెప్పాను మీకు, కొంతమందికి అయినా మళ్ళీ అలాగే చేస్తున్నారు. ఆన్సర్ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆన్సర్ పంపిస్తే అట్లాంటి ఆన్సర్స్ కూడా నేను తీసుకోను, ఒక్కసారి మాత్రమే ఆలోచించి పంపించి అని చెప్పాను. అయినా కొంతమంది అలాగే డిలీట్ చేస్తున్నారు, దయచేసి అలా చేయకండి, అలాంటి పేర్లు నేను చదవను. మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నప్పుడు అవి మనందరం ఫాలో అవుతేనే బాగుంటుంది. ఇంకా ఆన్సర్స్ పంపించొద్దండి. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు టకటక చదివేసుకుందాం. ఫస్ట్ అందరికన్నా పంపించింది గంగారెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి, పద్మావతి గారు చెంచల్గూడ నుంచి, భాను గారు మియాపూర్ నుంచి, దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపూర్ నుంచి, దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి, అపల్రాజ్ గారు పెడన్ నుంచి, ఎం నరేష్ రోజా ముసాపేట్ నుంచి, మురహరి యశోద గారు నిజామాబాద్ నుంచి, పున్నా వెంకటేశం గారు నెమ్మాన్ నుంచి, దివాకర్ గారు ఉమ్మడ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మొత్తం 11 మంది శ్రోతలు ఇన్ టైమ్ లో కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సినిమా పేరు బాబాయ్ హోటల్. 1992లో వచ్చిన సినిమా ఇది. బ్రహ్మానందం గారు లీడ్ రోల్లో వచ్చిన సినిమా. ఆ సినిమాలో బాబాయ్ బాబాయ్ అంటారు, కానీ బ్రహ్మానందం గారు అసలు పేరు రామచంద్రమూర్తి. అందులో ముఖ్య పాత్ర పోషించిన కిన్నెర గారి పేరు చుక్క, అండ్ ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాల గారు. ఈ మూడు పేర్ల ఆధారంగా సినిమా పేరు పంపించమన్నాను. ఈ శ్రోతలందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. తప్పు పంపించినా పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం.

యూఆర్ లిస్నింగ్ టు షో టైమ్. స్టూడియో క్లాక్ లో 1:39 అవుతుంది. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్నాం మనం, సెకండ్ క్వశ్చన్ లోకి అడుగు పెట్టేస్తాం. ఏం పర్లేదు, ఏం నారాజ్ అవ్వకండి శ్రోతలు, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి, కాకపోతే రూల్స్ మాత్రం ఫాలో అవ్వండి దయచేసి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా ఉంది కదా బాలకృష్ణ గారిది, జయంత్ సి పరాంజే గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది, 2004 లో రిలీజ్ అయి హిట్ అయింది సంక్రాంతికి. అయితే ఈ లక్ష్మీ నరసింహ అన్నది ఒక తమిళ్ సినిమా రీమేక్ అన్నమాట. ఆ రీమేక్ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు బాలకృష్ణ గారిని పెట్టి. అయితే ఆ తమిళ్ సినిమా ఏంటన్నది నేను చెప్పను, మీరే గెస్ చేసి ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా ఒక తమిళ సినిమాకి రీమేక్, తెలుగులో ప్రకాష్ రాజు గారు పోషించిన ధర్మభిక్షం అనే పాత్రను ఒరిజినల్ తమిళ్ సినిమాలో ఎవరు పోషించారు? సింపుల్ క్వశ్చన్, లక్ష్మీ నరసింహ ఒక తమిళ సినిమా రీమేక్, తెలుగులో ప్రకాష్ రాజు గారు పోషించిన పాత్రను తమిళ్లో ఎవరు పోషించారు? మీ ఆన్సర్స్ 0402324-0852 నెంబర్కి పంపించండి. ఈ పాట అయిపోయే లోపల లక్ష్మీ నరసింహ నుంచి ఒక మంచి పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.

105 ఆన్సర్స్ పంపించారండి. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించారు, బట్ కొంతమంది అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయినా కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లక్ష్మీ నరసింహ సినిమా అనేది ఒక తమిళ సినిమా రీమేక్, తెలుగులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను ఒరిజినల్ తమిళ సినిమాలో ఎవరు పోషించారు అని చెప్పి మనకి ఉప్పెన్లా వచ్చిపడ్డాయి ఆన్సర్స్. బట్ చదవడానికి ట్రై చేస్తాను నేను ఫాస్ట్ గా. పానుగంటి రవి అండ్ ఫ్యామిలీ బిహెచ్ఎల్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, కేవీరావు పిపిరావు హైదరాబాద్ నుంచి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ చిత్రియాల, గణేష్ వేదవతి నిజాంపేట, బ్రహ్మయ్య కర్నూల్, పద్మావతి కిస్మత్పూర్, గట్టన్న రాణక్క హుజూరాబాద్, దోర్నాల సుదర్శన్ గారు అంకుషాపురం నుంచి, యువరాజ్ రెడ్డి హుజూరాబాద్ నుంచి, నాగభూషణ్ రావు మహారాష్ట, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, చిక్కా చక్రపాణి జిబ్లక్పల్లి నుంచి, కాకతీయ పాష వరంగల్ నుంచి, ఏక్నాథ్ మంగ పార్సిగుట్ట నుంచి, పాలెంపోలే ఆళ్లగడ నంద్యాల జిల్లా, పున్నా వెంకటేశం నెమ్మాని గ్రామం నుంచి తర్వాత మనకి ఆన్సర్ పంపించారు. ప్రదీప్ కుమార్ నల్లబోతుల జ్ఞానేశ్వర్ చాగాపురం నుంచి, దమ్మోజు కృష్ణమ్మ వెంకటాచారి వరలక్ష్మి గారు వీళ్లు కూడా మనకి చిత్రియాల గ్రామం నుంచే ఆన్సర్ పంపించారు. ఎస్ఎన్ మూర్తి గారు, రాణి గారు సూరారం నుంచి, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. కొంతమంది ఓన్లీ సినిమా పేరు పంపించారు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అనుకుంటా. క్వశ్చన్ చాలా క్లియర్ గా అడిగాను నేను, బట్ కొంతమంది ఓన్లీ ఆ సినిమా పేరేంటి తమిళ్ అన్నది మాత్రమే పంపించారు. అది సామి అన్న సినిమా ఆధారంగా తెలుగులోకి రీమేక్ అయింది. తమిళ్లో విక్రమ్ త్రిష కలిసి యాక్ట్ చేశారు, తెలుగులో బాలకృష్ణ గారు అసిన్ యాక్ట్ చేశారు. ఇందులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళంలో ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమాలో విలన్ పాత్రను పోషించారు. తెలుగులో ప్రకాష్ రాజ్ గారు పోషించిన పాత్రను తమిళంలో కోట శ్రీనివాసరావు గారు పోషించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: లో మనకి టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను, ఏమాత్రం లేట్ చేయకుండా. మన శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆన్సర్స్ పంపిస్తున్నారు. ఒక్కొక్క నేమ్ మిస్ అవుతూ ఉంటుందండి, ఏమనుకోకండి, ఏం పర్వాలేదు, థర్డ్ క్వశ్చన్ కూడా పంపించండి. మనకున్న టైంలో మ్యాక్సిమం పేర్లు చదవడానికి నేను ట్రై చేస్తున్నాను. నా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి శ్రోతలు. కాబట్టి ఎస్, థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక పాట వినిపిస్తుంది ఇప్పుడు మీకు, అంటే మొత్తం పాట ప్లే అవుతుంది, అది వినండి. చాలా పాపులర్ పాట అది, ఎక్కువగా జనరంజని కార్యక్రమంలో మన శ్రోతలు ఎక్కువగా అడుగుతుంటారు ఆ పాటని. కృష్ణ గారు, మాలాశ్రీ గారు యాక్ట్ చేసిన సినిమా ముప్పల్లేని శివ గారి దర్శకత్వంలో 1994 వచ్చింది. సంగీతం ఎంఎం కీరవాణి గారు అందించారు. ఈ పాట పాడింది చిత్రగారు, బాలుగారు. ఇంకేం చెప్పలేదు నేను, ఈ పాట రాసింది ఎవరో చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదంటే అది మీరు చెప్పాలి కాబట్టి. క్వశ్చన్ అదే అనమాట, ఈ పాట రాసిన రచయిత ఎవరు అన్నది నాకు మీరు ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది. ఈ పాట వినేయండి, వింటూ ఆన్సర్ పంపించండి. పాట అయిపోయే లోపల మీ ఆన్సర్స్ నాకు వచ్చేయాలి. పాట

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: కొంతమంది శ్రోతలు ఇంకా ఆన్సర్స్ పంపిస్తున్నారు, దయచేసి ఆపేయండి, టైం అయిపోయింది. సాంగ్ అయిపోయే లోపల నేను ఆన్సర్స్ రావాలని చెప్పాను కదా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఘరానా అల్లుడు సినిమా నుంచి మీరు విన్నారు పాట, ఆ పాట సంగీతం అందించింది ఎంఎం కీరవాణి గారు, బాలుగారు చిత్ర గారు పాడారు. అయితే

పాట రాసిన రచయిత ఎవరు అని నేను అడిగాను. మనకి ఆల్మోస్ట్ ఒక 80% కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు శ్రోతలందరూ కూడా. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్ గా పంపించారు. డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, కేవీరావు గారు శ్రీనివాసరావు గారు ఖైరతాబాద్ నుంచి, భోగ మార్కండే అనిత గారు భూదాన్ పోచంపల్లి నుంచి, రంజిత్ కుబేర్ నుంచి, అరుణ గారు ఇబ్రహీంపట్నం నుంచి, భాను గారు మియాపూర్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి, అపల్రాజ్ గారు పెడ నుంచి, చిరంజీవి నాగభూషణ హంపాపురం విలేజ్ నుంచి, మురహర్ యశోద వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, గణేష్ వేదవతి గారు మనకి నిజాంపేట నుంచి పంపించారు. తర్వాత మాధురి గారు హుజూరాబాద్ నుంచి, మిరియాల తిరుమలయ్య గారు పుట్టపాక నుంచి, నేదునూరి కళ్యాణ్చారి గారు కల్వకుర్తు నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి గారు కరెక్ట్ గా పంపారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి గారు మళ్లీ పంపించారు సార్ మీరు ఆన్సర్ ఆల్రెడీ మీ పేరు చదివేశాను నేను. పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ వీళ్లు మనకి బీహెచ్ఎల్ షేర్లింగంపల్లి నుంచి కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు.

ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ గారు, వీరు కూడా మనకి ఇన్ టైంలోనే ఆన్సర్ పంపించారు. సేర్ల వెంకటేష్, సుగుణ రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుంచి వీళ్ళు కూడా కరెక్ట్ గా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ పాట రాసిన వారు వెన్నెలకంటి గారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు. ఆయన ఎక్కువగా డబ్బింగ్ సాంగ్స్ రాయడంలో దిట్ట అనమాట. అలానే తెలుగులో కూడా చాలా మంచి మంచి పాటలు రాశారు వెన్నెలకంటి గారు. సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి పింగళి గారి తర్వాత అంత గొప్పగా రాస్తున్నాడయ్యా ఇతను అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంట. ఎందుకంటే వెన్నెలకంటి గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది బాలుగారే. ఆదిత్య 369 సినిమాలో కూడా చాలా మంచి మంచి పాటలు రాశారు వెన్నెలకంటి గారు. మరి ఇది వాళ్ళకి షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఎక్కువగా పేర్లు చదివాను, నేను చదవడానికి ట్రై చేశాను. ఒకటి రెండు పేర్లు మిస్ అయినా ఏం ఫీల్ అవ్వద్దు. షో టైం ప్రతిరోజు ఉండే కార్యక్రమమే. ఈ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది బ్రేక్ లేకుండా. కాబట్టి రేపటి షో టైంలో ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి, ఆన్సర్స్ పంపించండి, ఈ షో టైంని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో 2 గంటలు దాటి 16 నిమిషాలు దాటి 30 సెకండ్లు అవుతోంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు మనం శక్తిశీలి కార్యక్రమంలో ఎందరో మహిళా మనుల సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటాం కదా, అలాగే వాళ్ల సక్సెస్తో సొసైటీకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే ఎంతోమంది సాటి మహిళలకు, అలాగే మొత్తం మానవాళికి వాళ్ళిచ్చే సందేశం, అలాగే వాళ్ళిచ్చే ప్రేరణ, ఎందరిలోనో స్ఫూర్తి నింపుతోన్న స్త్రీమూర్తుల గురించి మాట్లాడుకునే కార్యక్రమమే ఈ శక్తిశీలి. మరి ఇవాళ కూడా అంతరిక్ష రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక పేజీని లిఖించుకున్న ఒక ఆస్ట్రోనాట్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం అనగనగా ఓ అమ్మాయి సినిమా నుంచి పాట వచ్చేస్తోంది. రచన సామవేదం షణ్ముఖ శర్మ గారు, సంగీతం మణిశర్మ గారు, ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన ఈ వండర్ఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ అనగా శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ అనగా ఈ గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు, ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా నేత్రదానం చేద్దాం మరలా జీవిద్దాం అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటాచలం గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది మన ఆకాశవాణి ఎఫ్ఎం వివిధ భారతి 102.8. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085223 2324085853, మరొక నెంబరు 2955092323 నెంబర్లకి కాల్ చేసి నేత్రదానం చెయ్యండి మరలా జీవించండి అనే అంశం గురించి నేరుగా హలో డాక్టర్ కార్యక్రమంలో డాక్టర్ వెంకటాచలం గారితో మీరు కూడా మాట్లాడొచ్చు. గమనిక విన్నారు. రెండు గంటల 25 నిమిషాలు అవుతుంది స్టూడియో క్లాక్ లో. శక్తిశీలిలో మనం ఒక మహిళా మణి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, మరి ఇవాళ మనం మాట్లాడుకోబోతోంది ఎవరి గురించి అంటే డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి. అంతులేని విశ్వంలో దాగున్న రహస్యాలెన్నో, వాటిని ఛేదించేందుకు నిర్వహించే పలు పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ డైరెక్టర్గా ఉన్న ఆమె ఇటీవల అరుదైన ఘనత సాధించారు.

మూడు దశాబ్దాలుగా ఈ అంతరిక్ష రంగంలో ఖగోళ శాస్త్రవేత్తగా కొనసాగుతోన్న ఆమె తన పరిశోధనలకు గుర్తింపుగా COSPAR విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకున్నారు.

0: మీరు విన్న ఈ పాట జాజి మల్లి సినిమాలోది. రచన రామ్ పైడిశెట్టి, సంగీతం బేరి ఉమా మహేష్, పాడినవారు మల్లికార్జున్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ డైరెక్టర్ గా ఉన్నారు అన్నపూర్ణి గారు. అయితే ఆవిడ జీవిత విశేషాలను ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక, అన్నపూర్ణి గారిది కేరళలోని పాలక్కాడ్ జిల్లా, అక్కడే స్కూలింగ్ పూర్తి చేశారు. ఆమె చిన్న వయసు నుంచే అంతరిక్ష రంగంపై చాలా ఇష్టం చూపించేవారు అన్నమాట. ఎలాగైనా సరే ఆ స్పేస్ రిలేటెడ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవాలి అని చెప్పి చాలా చాలా కుతూహలంగా ఉండేవారు చిన్నప్పటి నుంచే. సో ఆ దిశగానే ఉన్నత విద్యను అభ్యసించిన అన్నపూర్ణి గారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ లో పీహెచ్డి పూర్తి చేశారు. ఈ క్రమంలోనే నక్షత్ర సమూహాలు, వాటి పరిణామంపై స్టడీ చేశారు. ఆపై ఇక్కడే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ లోతైన రీసెర్చ్ చేశారు ఆమె. ఆ తర్వాత ఇదే సంస్థలో సైంటిస్ట్ సిగా వృత్తి బాధ్యతలు అందుకున్న అన్నపూర్ణి గారు తక్కువ సమయంలోనే ప్రొఫెసర్ గా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో నక్షత్ర మండలాలు, వాటి సంఖ్య, వాటి పరిణామ క్రమం, గెలాక్సీలు తదితర అంశాలపై చాలా పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని అంతా కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి 175 పరిశోధన ప్రతులుగా ప్రచురింపజేశారన్నమాట. అవన్నీ కూడా ఈ స్పేస్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతేకాదు 15 పిహెచ్డి స్కాలర్స్ కి ఆయా పరిశోధనల్లో అన్నపూర్ణి గారు గైడెన్స్ కూడా అందించారన్నమాట. మరి ఇంకా ఏం కృషి చేశారు అన్నపూర్ణి గారు డైరెక్టర్ స్థాయికి రీచ్ అవ్వడానికి? మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీల్లో. నింటి ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గోపి గోపిక గోదావరి సినిమా నుంచి విన్న పాట అది. రచన రామజోగయ్య శాస్త్రి, స్వీయ సంగీత దర్శకత్వంలో చక్రి కౌశల్యతో కలిసి పాడిన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. అయితే 2019 నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ అన్నపూర్ణి గారు. ఇలా ఈ విద్యా సంస్థకు మొదటి మహిళా డైరెక్టర్గా బాధ్యతలు అందుకున్న ఘనత కూడా సొంతం చేసుకున్నారు ఆమె. తన 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో పలు కీలక అంతరిక్ష ప్రయోగాలు, ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. అండ్ ఆవిడ అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇస్రో చేపట్టిన ఆస్ట్రోసాట్ మిషన్లో భాగంగా అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్కి క్యాలిబ్రేషన్ సైంటిస్ట్గా పనిచేశారు. అంటే ఆ టెలిస్కోప్నే క్యాలిబ్రేట్ చేయడం అంటే అది ఎంత కష్టమైన పని, ఎంత యాక్యురేట్గా చేయాల్సి ఉంటుంది అది ఆలోచించండి. మరి అలాంటి ఒక ఆపరేషన్ని ఈవిడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగిన చాలా ధీశాలి అనే మనం చెప్పాలి దాని నిర్వ. ఎందుకంటే చాలా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి దానికి. ఒక్కొక్కసారి అంత మైన్యూట్ స్థాయికి వెళ్ళి దాన్ని చెక్ చేయడం, దానికి క్యాలిబ్రేట్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు. దాని నిర్వహణ పనితీరుని కూడా స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్లో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC పరికరాల రూపకల్పనలో కూడా ఆమె భాగమయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ ప్రాజెక్ట్ అయిన 30 మీటర్ టెలిస్కోప్ కోసం భారతదేశం తరపున కీలక సహకారం అందిస్తున్నారు ఆమె. అలాగే భవిష్యత్ అంతరిక్ష టెలిస్కోప్ ప్రాజెక్ట్ INSIST కి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే దేశ విదేశాల్లోని పలు ప్రతిష్టాత్మక అంతరిక్ష సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు అన్నపూర్ణి గారు. అలాగే చాలామందికి కన్సల్టెంట్గా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఉంటూనే ఎన్నో ఈ స్పేస్ రిలేటెడ్ సంస్థలకి తన సలహాలు సూచనలు అందిస్తూ ఎప్పుడూ ఆ రంగం మీద తనకున్న మమకారాన్ని చాటుకుంటూ ఉన్నారు అన్నపూర్ణి గారు. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీల్లో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఖుషి సినిమా నుంచి విన్న పాట అది. మణిశర్మ గారి కంపోజిషన్ లో జీన్ శ్రీనివాస్, హరిణి పాడారు, రచన ఏఎం రత్నం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి శక్తిశీలిలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇలా 3 దశాబ్దాల పాటు అంతరిక్ష రంగంలో చాలా చాలా కృషి చేశారు డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఆవిడకు వచ్చిన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు రివార్డులకైతే లెక్కేలేదు. 2024లో భారత ప్రభుత్వం ఆమెను విజ్ఞాన్

శ్రీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల COSPAR విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకుని వార్తల్లో నిలిచారు. ఇటలీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ మెడల్ అందుకున్నారామె. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా కూడా, అలాగే 4వ భారతీయ సైంటిస్ట్ గా గుర్తింపు పొందారు. ఫస్ట్ ఆఫ్ హెర్ కైండ్ అన్నట్టుగా తొలి భారతీయ మహిళా సైంటిస్ట్ గా నిలిచారు. ఇంకా చిన్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాలని చూసి సంబరపడే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు ఆ నక్షత్రాల గురించే ఎంతో మందికి పాఠాలు చెప్తారు అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు ఆమె. అలా ఆ ఆసక్తి ఉంటే అనుకున్నది సాధించవచ్చు అనడానికి నిరూపించిన గొప్ప వనితే ఈ శక్తిశీలి డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు. అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు ముందు ఒప్పుకోలేదు, బట్ తన ఆసక్తిని గుర్తించి ఆ తర్వాత వాళ్లే తనను ఆ దిశగా ప్రోత్సహించారు. సౌర వ్యవస్థ, సోలార్ సిస్టమ్ గురించి మనకి తెలిసింది గోరంత, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత. అయితే తనకున్న భయం ఒకటేనంట, పర్యావరణ కాలుష్యం కారణంగా ఇప్పటికే నక్షత్రాల్ని మనం చూడలేకపోతున్నాం, కొన్నాళ్లు పోతే సూర్యుడిని కూడా చూడలేకపోతామేమో అని చాలా అమాయకంగా ఉన్న కఠోర సత్యాన్ని చెప్తారన్నమాట డాక్టర్ అన్నపూర్ణి గారు. ఈ అనర్థాలని ఆపాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాలి. అలాగే ఏ విషయంలో అయినా సరే మన భయాల్ని జయించినప్పుడే లక్ష్యాల్ని సాధించగలమంటూ తన మాటలతో నేటి యూత్లో, ప్రధానంగా జెన్జీలో స్ఫూర్తి నింపుతున్నారు అన్నపూర్ణి గారు. ప్రస్తుతం ఇటు కెరీర్లో అటు ఇద్దరు పిల్లల తల్లిగా బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ కొంచెం టైం దొరికితే మాత్రం ఆ సమయం అంతా కూడా తన స్ట్రెస్ రిలీఫ్ ఏంటంటే వయలిన్ ప్లే చేస్తారంట. వయలిన్ ప్లే చేయడం అంటే తనకి చాలా చాలా ఇష్టమంట, కాబట్టి వయలిన్ వాయిస్తూ సరదాగా సేద తీరుతారంట. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాంటి మహిళల గురించి తెలుసుకున్నా చదివినా తెలియకుండా మనకి మనమే ఇన్స్పైర్ అవుతాం. కాబట్టి ప్రతిరోజు శక్తిశీలలో ఇలాంటి స్త్రీ మూర్తుల సక్సెస్ స్టోరీస్ గురించి విని మనం కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతాం కదా, అదే ఈ శక్తిశీలి ప్రధాన ఉద్దేశం. మరి డాక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారి గురించి ఇది ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.
1: కార్యక్రమ కే లియే కీజియే బస్ థోడా సా ఇంతజార్.

మంచి మాటున్నది.

మాటున్నది మంచి మాటున్నది.

నీకు రోగం వస్తే ధాటి నా మందున్నది.

0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జీఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
10: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
9: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
10: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
9: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
10: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
11: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీ లేఖల్లో ఒదిగిన సినీ గీతాలు. మీనా చిత్రంలోని పాట మా కోసం అంటూ ఉత్తరాన్ని పంపించారు నిజామాబాద్ న్యూ ఎన్జియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరూ కోరినట్టు ఇప్పుడు వస్తుంది మీనా చిత్రం నుండి ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వినే ముందు ఈ ప్రకటన వినండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినిపించబోయే ఈ పాటని కోరుతున్నారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ.

సుమలత, హర్షవర్ధనయ్య వీరందరూ దసరా పుల్లోడు చిత్రం నుండి ఈ పాట వినాలనుకుంటున్నారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు వస్తోంది దసరా పుల్లోడు చిత్రం నుండి ఈ పాట.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీ లేఖల్లో దిగిన సినీ గీతాలు. సోక్కాడే చిన్ని నాయన చిత్రం నుండి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఇప్పుడు వినిపించే పాట సోక్కాడే చిన్ని నాయన చిత్రం నుండి.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ FM కార్యక్రమాల్లో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. ఇప్పుడు వినిపించే ఈ పాటని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్యా, సాత్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తికాచారి, శ్రీశాంత్చారి, శ్రీనివాస్చారి. వీరందరూ కోరుతున్న ఈ పాట శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుండి.

మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు మాకు పంపించిన ఉత్తరాల్లోని సినీ గీతాలు విన్నారు. మరికొన్ని గీతాలు అభిరుచి కార్యక్రమంలో తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. జానపద సంగీతం ఇప్పుడు వినండి. సహజత్వం నిండిన స్వరాలు, జానపద గీతాలు.

0: జానపద సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: బీపీ, ఈఎంఐ అద్దే ఎలా మేనేజ్ చేయను?
4: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
3: ఏంటి?
4: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
3: ఇంత సులువా?
4: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు. అపరాధం ఇది, జైలుకు వెళ్లవలసి రావచ్చు.
3: వద్దు బాబు, వద్దు.
4: మీ బ్యాంకు ఖాతా

0: సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి. ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావ్?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
11: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
11: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
11: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
11: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
11: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 0846225334.
11: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
12: శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సాయి బాల్,
3: నడుగుల తామరా
4: సాయి బాల్,
3: బురద పుల్లా
4: సాయి బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సాయి బాల్.
1: శ్రోతలు మీరు వింటున్నారు జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

శ్రోతలు, మీరింతవరకు సహజత్వం నిండిన స్వరాలు, జానపద గీతాలు విన్నారు. ఇంతటితో జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45. స్వరాల సోయగాలతో మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది సినీ రంజని. సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినిపించే ఈ పాట రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా, పాడినవారు శ్రేయా ఘోషల్. రుద్రమా దేవి సినిమాలోని ఈ పాట సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.
0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు నిజామాబాద్ FM కార్యక్రమాలు. సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనసు

నచ్చింది సినిమాలోని ఈ పాట మనసులోని మధుర జ్ఞాపకాలను, ప్రేమలోని అందమైన అనుభూతులను గుర్తు చేస్తున్నట్టే ఉంది. ఈ పాటకి సంగీతం అందించారు రాధన్, సాహిత్యం అనంత్ శ్రీరామ్, పాడినవారు జతిన్ స్వాతి.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటే.

0: కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు, ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మరికొన్ని సినీ గీతాలు వింటారు 6:35 ప్రసారమయ్యే సినీ రంజని కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండాలో గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. 13.10 ఎకరాల్లో నిర్మించే స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో 1 నుంచి 12 తరగతి వరకు విద్యను బోధిస్తారని ఆయన చెప్పారు. సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాఠశాల ప్రాంగణం, భవనాలు ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత మంత్రిపైనే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అనుకోవడం హాస్యాస్పదం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. అవకతవకలను ప్రశ్నించే వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి గల అసహనానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తమ అధిష్టానానికి నివేదించినట్టు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాధనం దుర్వినియోగంపై మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత స్పందించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మంత్రిపై క్రమశిక్షణ చర్యల పేరుతో బెదిరించకుండా వారు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఢిల్లీలోని అధిష్టాన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలా లేక ఆర్థికంగా లబ్ది చేకూర్చాలా అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఊరేగింపులు నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం స్ఫూర్తితో శాంతి, సామరస్యం, సమైక్యత మరింతగా బలపడేందుకు

0: అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని గవర్నర్ తమ సందేశంలో పిలుపునిచ్చారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మిలాదుల్ నబీ ఉత్సవాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. నెహ్రూ పార్క్ లో ఏర్పాటైన సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచానికి ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి గొప్ప విలువలను చాటి చెప్పాయని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి ఖీర్ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిలాదున్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ నీటి సీసాలు, పండ్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాలను ప్రకటించి అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో రేపు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఓటర్ల జాబితాను సంబంధిత బీఎల్ఓలు చదివి వినిపిస్తారని, ఓటర్లు తమ పేర్లు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి రేపు గ్రామసభలు నిర్వహించి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లో 4.46 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు మంత్రి ధనసరి సీతక్క ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
1: మార్కెట్ కమిటీ ప్రాంగణాలలో సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దాదాపుగా 3.5 కోట్లతోటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాడ్వాయిలో సిసి రోడ్ 80 లక్షలు, అదే విధంగా ఏటూ నాగారంలో 2.23 కోట్లతోటి ఇక్కడ కూడా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో ఒక పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడ చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్టంలో డిసెంబర్లో జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఈ పోటీలు దేశవ్యాప్తంగా 6,000 పైగా క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని పార్కులో రక్షాబంధన్ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యోగేశ్వర్ ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: భారత రాజ్యాంగం 51/ABG ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారము అండ్ వాల్టా చట్టం ప్రకారము ప్రతి మనిషి తప్పనిసరిగా సహజవనం కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావి తరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎల్లుండి జరిగినటువంటి రాఖీ పండుగ సందర్భంగా మనమందరం చక్కగా, అది చిన్న రాఖీ అయినా పర్వాలేదు, ప్రేమగా కట్టేటువంటి ఒక ఆకు అయినా పర్వాలేదు, ఒక ఫ్రూట్ అయినా పర్వాలేదు, అది నేచర్ లో కలిసిపోవాలి. గాలిలో నీటిలో కలిసిపోయేటువంటి పదార్థాలు తీసిన రాఖీలు తెలియజేసుకుంటూ,
0: హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, సిసి రోడ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అభివృద్ది పనులపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్టంలోని వివిధ జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్

0: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పాండు కోరారు. బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: आदौ मुख्य वार्ताः. नेपालदेशे आकस्मिक आप्लावेन 84,300 पर्यटकाः विलीनाः, यत्र 100+ भारतीयाः संदिग्धाः. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना नेपाल प्रधानमन्त्रिणा बालेन्द्र साहेन सह वार्ता विहिता, शोक संवेदना व्यक्ता, मानवीय सहायतायै च आश्वासनं दत्तम्. नेपालस्य आप्लावेन गण्डक नद्याः जलस्तर वृद्धेः आशंकां विलोक्य बिहार राज्येन जलप्लावन सज्जता तीव्रीकृता. गृहमन्त्रिणा अमितशाहेन सर्वविध सहायतां प्रदातुं दृढाश्वासनं दत्तम्. देशे प्रसृत्यमानान् इन्फ्लुएंजा प्रकरणान् विलोक्य आईएमए संस्थया स्वास्थ्य संचेतना प्रख्यापिता. न भेतव्यं न च संक्षोभः करणीयः, सर्वैः केवलं जागरूकता परिपालनीया इति संस्थया उद्घोषितम्. टोरंटो नगरे वित्तमन्त्रिणः उद्घोषः, तीव्र नगरीकरणेन प्राविधिक क्रान्त्या च भारतस्य संरचनात्मकं रूपान्तरणं जायमानमस्ति. अपि च कोलम्बो स्पर्धायां श्रीलंका दलस्य दृढः प्रत्याघातः, फॉलो ऑन प्राप्य अपि चतुर्थ दिवसान्ते भारतस्य उपरि 16 धावनांकानां अग्रता. अथ वार्ताः विशदीकृत्य. नेपालदेशस्य रसुवाक्षेत्रे अद्य प्रातः भोटे कोशी नद्याम् आगतेन आकस्मिक जलाप्लावेन महती विभीषिका संजाता, यत्र 100+ भारतीय पर्यटकान् समेत्य 84,300 पर्यटकाः विलुप्ताः. नेपाल पर्यटन परिषदः अनुसारं विलुप्तेषु 84,300 पर्यटकेषु 91,200 वैदेशिक नागरिकाः अथ च 93 नेपाली नागरिकाः सन्ति. वैदेशिकेषु भारतस्य 50% पर्यटकान् अतिरिच्य ब्रिटेन, ऑस्ट्रेलिया, अमेरिका, मलेशिया, दक्षिण अफ्रीका, नीदरलैंड देशानां नागरिकाः सम्मिलिताः. पर्यटन मण्डलेन स्पष्टीकृतं यत् एते अंकाः प्राथमिकाः सन्ति, सहैव यात्राभिकरणैः स्थानिक प्रशासन संस्थाभिः सह तेषां प्रमाणीकरणं क्रियमाणमस्ति. जलाप्लावेन रसुवाक्षेत्रे व्यापकः विनाशो जातः, येन पर्यटकानां सुरक्षां विषयीकृत्य गभीर चिन्ता समुत्पन्ना. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य स्वकीय नेपाल समकक्षेण प्रधानमन्त्रिणा बालेन्द्र साहेन सह दूरभाष माध्यमेन वार्ताम् अकरोत्. अथ च नेपाल देशे जलाप्लावेन संजातायां जनधन हानौ गभीरं दुःखं च प्राकटयत्. प्रधानमन्त्री मोदी सामाजिक संचार पटले अलिखत् यत् अस्मिन् संकटकाले भारतस्य जनाः नेपाल देशेन सह स्थिताः. सः असूचयत् यत् भारतं नेपाल देशाय सर्वसम्भवं मानवीय साहाय्यं प्रदातुं पूर्णतया सज्जं वर्तते. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ ఉభయోః దేశయోః సముద్ధరణ దళాని

0: ప్రభుత గీతం విన్నారు. ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ.

0: ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి అభిరుచి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు మరికొన్ని సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. ఇప్పుడు వినిపించబోయే ఈ సినీ గీతానికి మిక్కి జేమేయర్ స్వరాలు సమకూర్చగా రామచోపయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. కార్తీక్ గాత్రంతో మరింత అందాన్ని తీసుకొచ్చారు సినీ రంజనిలో. ఇప్పుడు కేరింతా సినిమాలోని ఈ పాట విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇప్పుడు వినిపించే ఈ పాట గుణా 369 సినిమాలోని చైతన్ భరద్వాజ్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి నకాష్ అజీజ్ మరియు దీప్తి పార్థసారథి పాడిన పాట ఇప్పుడు మీకోసం సినీ రంజని కార్యక్రమం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్, వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు వినిపించే పాటలు జీవితంలో ముందుకు సాగాలనే స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇస్తుంది. శంకర్ మహదేవన్ గాత్రం, దేవిశ్రీ సంగీతం, శ్రీమణి సాహిత్యం, మహర్షి సినిమా నుండి ఇప్పుడు వస్తుంది ఈ పాట.

0: నాటి కార్యక్రమంలో పసుపులో పురుగు తెగుళ్లు నివారణ గురించి శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారి ప్రసంగం వింటారు. ప్రసంగం వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు పసుపులో పురుగు తెగుల నివారణ గురించి మనకు అనేక వివరాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. భారతదేశంలో పండించే సుగంధ ద్రవ్య పంటలలో పసుపు ప్రధానమైనది. దేశంలో సగానికి సగం పసుపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉత్పత్తి అవుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట రోగాల బారిన పడి సరియైన దిగుబడులు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల అధిక దిగుబడుల కొరకు పంటను ఆశించే చీడ పీడలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ముందుగా అల్లికరెక్కల నల్లి పురుగు గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకు పై భాగాన తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొక్క పేలవంగా కనిపిస్తుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. నివారణగాను విత్తనాన్ని సరైన సాంద్రతతో నాటి మొక్కలకు గాలి వెలుతురు ప్రసరించేటట్టు చూడాలి. వేప పిండిని 100 కిలోలు ఎకరానికి చొప్పున పైపాటన వేసుకోవాలి. పైరుపై పురుగును గమనించగానే లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా 2 మిల్లీలీటర్లు డై మిథోయేట్ కలిపి పైరుపై పిచికారి చేసుకోవాలి. ఇక పసుపులు ఎర్రనల్లి పురుగు. పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఇక నివారణ గురించి. ఎర్రనల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే కందకం లేదా 5 మిల్లీలీటర్లు డైకోఫాల్ మరియు 1 మిల్లీలీటర్ సబ్బునీరు కలిపి ఆకుల అడుగు భాగం తుడిచేటట్లు పిచికారి చేయాలి. పొలుసు పురుగు గురించి. ఇవి తెల్లని చుక్కల వలె దుంపల మీద కనిపిస్తాయి. విత్తనం నిల్వ చేసినప్పుడు కొమ్ముల నుండి రసాన్ని పీల్చి వడలిపోయేటట్లు చేస్తాయి. నివారణగాను విత్తనం కొరకు నిల్వ చేసే పసుపు కొమ్ములను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు మలాచియాన్ని కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి బయటకు తీసి ఆరబెట్టి నిల్వ చేసుకుంటే పొలుసు పురుగులు ఆశించవు. ఇక దుంపతొలుసు పురుగు. అక్టోబర్ నెల నుండి పంట చివరి వరకు దుంపతొలుసు ఈగ సమస్య ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆకాశం మేఘావృతమై చెదురు మెదురుగా వర్షాలు పడినప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దుంపతొలుసు ఈగ ఆశించిన మొక్క సుడి ఆకు, దాని దగ్గరలోని లేతాకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మవ్వులాగితే సులభంగా ఊడి వస్తుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరి కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి దిగుబడి 45 నుండి 50% తగ్గుతుంది. నాణ్యత కూడా తగ్గుతుంది. ఈ పొలుసు పురుగు నివారణకు గాను విత్తే ముందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్ లేదా 3 మిల్లీలీటర్లు మలాథియాన్ని కలిపి ద్రావణంలో దుంపల్ని నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పైరుపై దుంప పుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి 100 కిలోల వేప పిండి మొక్కల మధ్యలో వేయాలి. ఇది దుంప పుచ్చు కలిగించే ఈగను దగ్గరకు రానియదు. సత్తువుగా కూడా పనిచేస్తుంది. వేప పిండి లేకపోతే

దానికి 10 కిలోల కార్బో ప్యూరాన్ గుళికలు అంతే పరిమాణం కలిగిన ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. ఇక పసుపులో వేరునులి పురుగులు. ఈ పురుగులు ఆశిస్తే ఆకులు పాలిపోయి మొక్కలు బలహీనంగా పొట్టిగా ఉంటాయి. వేర్లు ఉబ్బిపోయి కణతులు కలిగి ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నివారణగాను పసుపులో అంతర పంటగా బంతిపూలను వేసుకోవాలి. పచ్చి ఆకులు లేదా ఎండిన ఆకులతో మల్చింగ్ వేసుకోవాలి. ఎకరానికి 500 కిలోల వేప పిండిని వేసుకోవాలి. 10 కిలోల కార్బో ప్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. ఇక పసుపులో కాండము తొలుచు పురుగు. ఇది ఆశించినప్పుడు ఆకులపై వరుసలలో ఉండి రంధ్రాలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడిపై పెద్దగా ప్రభావం లేకపోయినా నివారణకు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ మోనోక్రోటోపాస్ లేదా 2 మిల్లీలీటర్ క్వినాల్ పాస్ కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక ఈ పసుపులో ఈ తెగుల గురించి. ముందుగా దుంప వేరుకులు తెగులు. ఈ తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. జూలైలో మొదలై అక్టోబర్ నవంబర్ లో తీవ్రతరం అవుతుంది. విత్తన శుద్ధి చేయకపోవడం, తెగులు ఆశించిన పొలము నుండి విత్తనం వాడటం, విత్తన పసుపు లోతుగా నాటడం, మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలో సాగు చేయటం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం, పొటాసు వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం వంటి కారణాల వల్ల దుంపకులు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఈ పసుపు పంటలో. ఇక తెగులు లక్షణాలు. పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల, ఆకులు పసుపు రంగు కుమారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు వాడిపోయి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా వ్యాపిస్తుంది. వేర్లు నలబడి కుళ్లిపోతాయి. దుంపలు కొమ్ములు కుళ్లి మెత్తబడిపోతాయి. వాటి నుండి చెడు వాసన వస్తుంది. ఈ తెగులు తల్లి దుంపల నుండి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. నివారణగాను తెగులను తట్టుకునే రకాలు సుగుణ, సుదర్శన, ప్రతిభ సాగు చేసుకోవాలి. తెగులు సోకని పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధి ముందుగా లీటర్ నీటికి 3 గ్రాముల మెటాలాక్సిల్ ఇంకా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటర్ నీటికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టి నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో నీటి తడిని ఇచ్చిన వెంటనే చల్లాలి. ఏటా ఒకే నెలలో వరుసగా పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 1 గ్రాము మెటాలాక్సిలు ఇంకా మ్యాంకోజెబ్ లేదా 2 గ్రాములు క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ను కలిపి తెగులు సోకిన మొక్కలు వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లను తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల పొకెట్, 10G గుళికలు, 1 కిలో సైమాక్సానిల్ ఇంకా మ్యాంకోజెబ్ పొడి మరియు తగినంత యూరియా 10 నుండి 20 కిలోలు కలుపుకొని పొలమంతటా చల్లుకోవాలి. ఇక పసుపులో ఆశించే తాటాకు మచ్చ తెగులు. ఆకులపై ఎండాకారపు పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడతాయి. మచ్చలు ముదురు గోధుమ వర్ణములో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. తర్వాత మచ్చలు క్రమేపి పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు క్రిందికి వాలుతుంది. నివారణకు గాను తెగులుతో మచ్చలు ఉన్నా ఎండిన ఆకులను తొలగించి లీటర్ నీటికి 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 1 గ్రాము థయోఫైనైట్ మిథైల్ లేదా 2 గ్రాములు కార్బాండాజిమ్ ఇంకా మ్యాంకోజెబ్ కలిపి ఉన్న మందును ఇంకా 0.5 మిల్లీలీటర్ సబ్బు నీరు కలిపి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక పసుపులో ఆకుమచ్చ తెగులు. ఇది పంట చివరి దశలో అంటే నవంబర్ డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనపడుతుంది. మొదట ఆకులపైన చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. క్రమేపీ అవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. నివారణగాను తెగులుతో మచ్చలు ఉన్నా ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. ఈ తాటాకు మచ్చ తెగులుకి లీటర్ నీటికి 1 గ్రాము కార్బాండాజిమ్ ఇంకా 1 మిల్లీలీటర్ ప్రొపీకొనజోల్ లేదా 1 గ్రాము థయోఫైనైట్ మిథైల్ ఇంకా 1 మిల్లీలీటర్
ప్రొపి కొనజోలు 2 గ్రాముల కార్బాండాజిమ్ మ్యాంకోజిబ్ తో పాటు 1 మిల్లీలీటర్

0: ప్రొఫీకొనజోల్ మందు కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకుంటే ఈ తాటాకు మచ్చ తెగులును నివారించుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు పసుపులో వచ్చే పురుగు తెగుల నివారణ గురించి చక్కటి వివరాలు అందించారు. ఈ వివరాలు రైతు సోదరులందరూ చక్కగా విని చక్కటి పంటను పండించి చక్కటి అభివృద్ధిని, చక్కటి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: పసుపులో పురుగు తెగుళ్ళు నివారణ గురించి ఎస్ రామ్ గోపాల్ గారి వివరణ విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రకటనలు.
2: సుదర్లకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఏ ఇదేంటి, కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ప్రసార వివరాలు. ఈరోజు అలాగే రేపు ఉదయం వినిపించబోయే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూగర్భ జలాల పెంపుదలకు ఇనుగుడుకుంతల నిర్మాణం గురించి విశ్రాంత భూగర్భ జలశాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు తెలియజేసిన వివరాలు. వ్యాఖ్యానం ఎన్ రవికుమార్ గారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్. 8 గంటలకు మీరు మాకు పంపించిన ఉత్తరాల్లోని సినీ గీతాలు. అభిరుచి కార్యక్రమంలో 8:30 లలిత సంగీతం. 8:45 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00-11:00 వరకు వారిస్తాయి అలనాటి మధుర గీతాలు. 11:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తల అనంతరం ఈనాటి మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:00 ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 భక్తి గీతాలు వినిపించే భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు. శంభు ప్రసాద్ గారిచే సూక్తి సుధ. 6:45 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 కార్యక్రమాల వివరాలు తెలిపే ప్రసార వివరాలు. 7:15 వివిధ కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరిలో. ముందుగా ప్రబోధ గీతం. 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి

వివరాలు సూచనలు. 8 గంటలకు వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేసే వివరాలు. 8:15కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు సినీ రంజని, 9 గంటలకు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు, హృదయరాగాలు. 10 గంటలకు ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ రోజు రేపు ఉదయం వినిపించబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు వింటారు.

వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువ భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషి నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTV స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం

పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్ బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ముజఫర్పూర్ లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్దంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 5 మహిళలు ఉన్నారు. 20 గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్టపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ్ల మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్లి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద
2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు,

4 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రామ్ తో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణం గురించి విశ్రాంత భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబుగా తెలియజేసిన వివరాలు వ్యాఖ్యానం ఎన్ రవికుమార్.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి, భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణం గురించి విశ్రాంత భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు తెలియజేసిన వివరాలు.
1: శ్రోతలందరికీ నమస్కారములు. భూగర్భ జలాల యొక్క లభ్యత, దాని యొక్క అవసరత ఎంతవరకు మనము సద్వినియోగం చేసుకుంటున్నాము అన్న దాంట్లో ముఖ్యంగా వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా మనము భద్రపరచుకుంటేనే భవిష్యత్తుకు మనకు పునాది మెట్లుగా ఉంటుందన్నది నా యొక్క మొదటి నిర్వచనంగా మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు ప్రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకుని వస్తా ఉంది. అది గత 3-4 సంవత్సరాల నుండి మనము దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్, ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీద ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రానురాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యం అయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, లాభాల వల్ల మనము భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలం అన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది 3 భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మన తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమం 10 నుండి 15% ఎక్సెస్ గా మనము పొందుకుంటా అనుభవిస్తా ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ ఫాల్ అన్నది మనము క్యుములేటివ్ గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ ఆఫ్ ద్వారా వెళ్లిందా భూగర్భంలోకి వెళ్లిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ ఆఫ్ ద్వారా వెళ్లి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరూ మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందును బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతా ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతా ఉన్నప్పుడు దానిలో

0: నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే, మనం వర్షపు నీరును భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ అంతా వాడునందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నది అన్నది మొదటిగా. రెండవదిగా, ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటా ఉంటే నీటి మట్టాలు పడిపోయి లభ్యత అనేది మనకు తక్కువైపోయి అధిక వినియోగంలో మనం ముందుంటున్నామన్నది తేట తెల్లంగా మనకు అర్థమవుతా ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అని అంటే ఒకటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో ఏ విధమైన సాంకేతికతను అమలు పరచాలి అని అంటే, రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జ్ త్రూ అబండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, ఇవన్నీ చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన ఆర్టిఫిషియల్ గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము, అది ఎక్సెస్ పడ్డ పర్ డే లేకపోతే తక్కువ పడినా గాని, ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జి స్ట్రక్చర్ అని అంటాం. అంటే ఒక కట్టడము, ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం, అర్బన్ ఏరియాలలో ఉనింటే మనకు 20 mm పర్ డే వర్షపాతం నమోదైతే దాంట్లో పడినది మనకు దరిదాపుగా 80% 40% ఎవాపరేషన్, 40% రన్ ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్లగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్లగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్ లో ఉన్నదైనా గానీ, రన్ ఆఫ్ లో ఉన్నదైనా గానీ, ఆ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అనంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. గత 5-6 సంవత్సర కాలాలలో మనము అనుభవపూర్వకంగా ఏమి అనుభవించాము అనంటే, అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము నియంత్రించడం, ఎక్కడైనా గాని ఫ్లడ్ అనేది ఇళ్లలోకి రాకుండా, అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమైతాం. అంటే ఇంతటి ప్రభావాన్ని మనము తగ్గించి ఆ ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమైతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మన పెద్దలు చెప్పారు, ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సందర్భాలు ప్రాంతాలున్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భములోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే, ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునేదానికి అవసరంగా ఉంటుంది మనం. అంతేకాదు రూరల్ ప్రాంతము, అగ్రికల్చర్ ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది. అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనము దున్నేది ఏట వాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమైతాము. రీఛార్జి అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 మీటర్ నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భ జలాల మీద ఒత్తిడి అన్నది మనం ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భ జలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్, వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి, తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్స్, చిన్న చిన్న కుంటలు, ఫామ్ పాండ్స్, తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకుని వచ్చిన వర్షపాతాన్ని మనం అధిక మొత్తంలో భూగర్భంలోకి పంపడానికి ఆ యొక్క ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగడ్లలో కొంతనే వెళ్తున్నది, ఎరుపు నేలలలో అంటే 18% వెళ్తున్నది, 20% ఇసుక ప్రాంతాలలో వెళ్తున్నది. కాబట్టే మనము ఎక్కువగా భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని, కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతం అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నదన్నది ఒక పాయింట్ అయితే, విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమైతాం అన్నది ఇంకొక పాయింట్ గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా, వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము, ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్లిల్లో నుండి మనము కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా గత జులై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి, ఇంకనూ మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది. కాబట్టి రాబో కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం కొలది ప్రతి ఇండివిజువల్ గా అయినా గాని, కమ్యూనిటీగా అయినా గాని, ఎన్జిఓస్ గాని, ప్రభుత్వమైన గాని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా గానీ, ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్ గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదనే నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే సోక్ పిట్ అటువంటి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన గానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా లబ్ది పొందగలరని, భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది శ్రోతలందరికీ నేను వినిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఇంతవరకు మీరు భూగర్భ జలాల పెంపుదలకు ఇన్కుడు గుంతల నిర్మాణం గురించి విశ్రాంత భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాసబాబు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 29 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 23 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీ

సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 83 నుంచి 90% మరియు మధ్యాహ్నం 61 నుంచి 67% మధ్య ఉండవచ్చు.

అది మన పొలాల గట్ల మీద, రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాలలో, కాలువల గట్ల వెంట ఎక్కడ చూసినా తెల్లటి చిన్న పూలతో విస్తారంగా కనిపించే ఒక కలుపు మొక్క. దీనిని మీరు గమనించే ఉంటారు. దీనినే సాధారణంగా వయ్యారిబామ అని, గాజర్ గడ్డి అని, కాంగ్రెస్ గడ్డి అని, లేదా ఇంగ్లీష్లో పార్థీనియం అని పిలుస్తాం. చూడడానికి చిన్న మొక్కలా కనిపించినా ఇది వ్యవసాయానికి, మన ఆరోగ్యానికి, పశువులకు, పర్యావరణానికి తీవ్రమైనటువంటి సమస్యను కలిగించే ఆక్రమణ జాతి కలుపు మొక్క. మనం ముందుగా ఈరోజు పార్థీనియం అంటే ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటి, ముఖ్యంగా దీనిని ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ పార్థీనియం కలుపు మొక్క యొక్క శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టిరోఫోరస్. ఇది యాస్టరేసి అనే కుటుంబానికి చెందిన మొక్క. దీని ఆకులు క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి. సాధారణంగా ఈ మొక్క 1.5 నుండి 2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. మొక్క బాగా కొమ్మలు కలిగి ఉంటుంది. కాండం ఆకులపై సన్నటి రోమాలు ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా తెల్లవిగా ఉంటాయి. కాబట్టి మీ పొలం గట్ల వెంబడి, రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో ఇటువంటి తెల్లని పూలతో ఉన్న మొక్క కనిపిస్తే అది పార్థీనియం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పార్థీనియం ఎందుకు అంత ప్రమాదకరం? పార్థీనియం అత్యంత వేగంగా వ్యాప్తి చెందడానికి దాని ప్రధాన కారణం దాని యొక్క విత్తనోత్పత్తి సామర్థ్యం. ఒక పార్థీనియం మొక్క నుండి మనకు సుమారుగా 25,000 నుండి 50,000 వరకు కూడా విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విత్తనాలు చాలా తేలికగా ఉండడం వల్ల గాలి, నీరు, వ్యవసాయ పనిముట్లు, వాహనాలు, పశువులు, మనుషుల కదలికల ద్వారా కూడా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరుతాయి. అంతేకాకుండా కోసిన లేదా విరిగిన మొక్క భాగాల నుండి కూడా తిరిగి పెరిగే సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. అందుకే పార్థీనియం అనే మొక్క ఒక్కసారి ఒక ప్రాంతంలో స్థిరపడితే దాన్ని ఒక్కసారి మందు పిచికారీ చేసో లేదా కలుపు తీసో నియంత్రించడం చాలా కష్టమవుతుంది. ఇది మన ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం కలిగిస్తుంది. కేవలం ఇది ఒక కలుపు మొక్క మాత్రమే కాదు, ఇది ఒక ఆరోగ్య సమస్యగా కూడా మనం పరిగణించాలి. పార్థీనియం మొక్కను తాకడం వలన కొంతమందికి చర్మ ఎలర్జీలు, దద్దుర్లు, ఎగ్జీమా లేదా చర్మ వాపు వంటి సమస్యలు రావచ్చు. దీని పుప్పొడి ద్వారా సున్నితమైన వ్యక్తుల్లో ముక్కు లేదా శ్వాసకు సంబంధించిన అలర్జీలు మరియు శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. అందువలన పార్థీనియం మొక్కను చేతులతో నేరుగా పీకకుండా గ్లౌజులు లేదా మాస్కులు రెండు కూడా ఉపయోగించి మనం ఆ మొక్కను తీసివేయాలి. ఇది మనుషులకు మాత్రమే కాకుండా పశువులకు కూడా నష్టం కలిగిస్తుంది. పార్థీనియం పశువుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశువులలో విష ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున పశువులు పార్థీనియం మేయకుండా చూసుకోవాలి. అందువల్ల పశువులు మేతకు వెళ్లే ప్రదేశాల్లో, రోడ్ల పక్కన ఎక్కడ కూడా పార్థీనియం పెరగకుండా చూసుకున్నట్టయితే మనం పశువులను కూడా కాపాడుకోవచ్చు. పంటలకు, పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తుంది. పార్థీనియం మొక్క మన ప్రధాన పంటలతో పోటీ పడుతుంది. నేలలోని పోషకాలు, నీరు, స్థలం కోసం పోటీ పడడంతో పాటు పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది విడుదల చేసే కొన్ని రసాయనాలు, అలిలోపతిక్ ఎఫెక్ట్ అంటాము, ఈ వీటి రసాయనాల వల్ల మన పంట కూడా లేదా దాని ఇతర మొక్కలకు కూడా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ పార్థీనియం వలన స్థానిక మన వృక్షజాలం తగ్గిపోవచ్చు, జీవ వైవిధ్యానికి కూడా నష్టం కలగవచ్చు. అందుకే పార్థీనియం కేవలం ఒక కలుపు మొక్క కాకుండా వ్యవసాయానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి సమస్యగా చూడాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం పార్థీనియం అనే కలుపు మొక్కను ఎలా నియంత్రించాలి అనేది తెలుసుకుందాం. ఇది నియంత్రించడానికి ఒక పద్ధతి సరిపోదు. యాంత్రీకరణ పద్ధతులు లేదా వ్యవసాయ పద్ధతులు, రసాయనిక పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, ప్రజల భాగస్వామ్యం, ఇటువంటి అన్ని పద్ధతులు పరిస్థితికి అనుగుణంగా వీటన్నింటినీ కలిపి ఉపయోగించడమే సమగ్రంగా పార్థీనియాన్ని మనం ఎదుర్కోవచ్చు. యాంత్రీకరణ లేదా చేతితో తొలగించే పద్ధతి వచ్చేసరికి వర్షాకాలంలో నేల తేమగా ఉన్నప్పుడు ఈ పార్థీనియం పూతకు వచ్చే దశ, అంటే సుమారుగా ఇదే సమయం ఆగస్టు నెలలో మనకు పార్థీనియం
పూతకొచ్చే దశలో వేర్లతో సహా పీకి పక్కకు పారేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా వీటిని పూత లేదా విత్తన దశకు చేరకముందే వీటిని వేర్లు

0: తో సహా తీసేయాలి. అయితే పార్థీనియం తీసేసేటప్పుడు గ్లౌజులు మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. కేవలం ఒక వ్యక్తి గ్రామంలో ఇలా చేయడం వల్ల సరిపోదు. గ్రామంలో ఉన్న రైతులు, మహిళలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు అందరూ కలిసి సామూహికంగా పార్థీనియం తొలగింపు కార్యక్రమాలు చేపడితే ఫలితం బాగుంటుంది. ఇక వ్యవసాయ పద్ధతులు వచ్చేసరికి పొలాల్లో పార్థీనియం పెరగకుండా వేగంగా పెరిగే పంటలను సాగు చేసుకోవడం ఒక మంచి పద్ధతి. ఉదాహరణకు జొన్న, బర్సీం, సన్హెంప్ వంటి పంటలను ఖాళీ ప్రదేశాల్లో పెంచడం వలన పార్థీనియం పెరుగుదలను మనం అణిచివేయచ్చు. ఈ పంటలు పార్థీనియాన్ని ఎదుర్కొనే శక్తి కలిగినాయి. అంతేకాకుండా కొన్ని ఇతర మొక్కలు, మనకు తంగేడు వంటి మొక్కలు కూడా పార్థీనియంను పెరగకుండా నియంత్రిస్తాయి. ఇక రసాయన నియంత్రణ పద్ధతులకు వచ్చేసరికి పంటలు లేని ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి గ్లైఫోసేట్, 2,4-D వంటి కలుపు మందులను ఉపయోగించవచ్చు. అయితే రైతు సోదరులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, పంటలు ఏ మందునైనా స్వయంగా నిర్ణయించి పిచికారీ చేయకండి. ఏ పంటలోనైనా, ఏ కలుపుపై అయినా, ఏ దశలో, ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అనేది ఆ పంట ఆ యొక్క దశను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సిఫార్సులు లేదా లేబుల్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. పంటలు లేని ప్రాంతాల్లో మాత్రమే మనము ఈ నాన్ సెలెక్టివ్ హర్బిసైడ్స్ అని మనం చెప్పుకున్నటువంటి రసాయనాలు ఉపయోగించి పంటలు లేని ప్రాంతాల్లో మాత్రం పార్థీనియంని మనం నివారించవచ్చు. ఇక జీవ నియంత్రణ పద్ధతులు విషయానికి వస్తే, ప్రకృతిని ఉపయోగించి ప్రకృతిని నియంత్రిద్దాం అనే లాగా మనము పార్థీనియం ఆకులను తినే జైగోగ్రామా బైకాలరేటా అనే మెక్సికన్ బీటిల్ అని కూడా అంటారు, ఈ పురుగు మనము పార్థీనియం మొక్కను విరివిగా తింటుంది. తిని మొక్కను బలహీనపరుస్తుంది. ఈ విధంగా కూడా మనము ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో పార్థీనియం మొక్కలను మనము నియంత్రించవచ్చు. పార్థీనియం వ్యర్థాలను సురక్షితంగా తీసివేయాలి. పార్థీనియం తొలగించిన వెంటనే దాన్ని రోడ్డు పక్కలను, కాలువలను పారేయకండి. వీటిని మళ్ళీ అలా పారేయడం వల్ల విత్తనాలు వ్యాప్తి చెంది అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా వీటిని ఒక గుంతలోనో మట్టితోటో కప్పిపెట్టి కంపోస్ట్ తయారు చేసుకోవడం వల్ల మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి పార్థీనియం మొక్కలను బహిరంగంగా కూడా కాల్చడం మంచిది కాదు. ఇది కాల్చడం వలన ఆ గాలి నుండి కూడా ఎలర్జీలు అవి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రధానంగా ప్రజలందరి భాగస్వామ్యం చాలా ముఖ్యం. పార్థీనియంను ప్రభుత్వము లేదా వ్యవసాయ శాఖ ఒక్కటే పూర్తిగా నియంత్రించలేదు. ప్రతి ఒక్క రైతు, ప్రతి గ్రామం మరియు ప్రతి పాఠశాల విద్యార్థులు, ప్రతి స్థానిక సంస్థ అందరూ కూడా భాగస్వామ్యమై మనం పార్థీనియంను నివారించుకోవచ్చు. మన గ్రామంలో పార్థీనియం గమనిస్తే గుర్తించండి, అందరికీ సమాచారం ఇవ్వండి, పూతకు ముందే తొలగించి సురక్షితంగా వాటిని పారవేయండి. పార్థీనియం ఉన్న ప్రదేశాల్లో వాహనాలు, వ్యవసాయ పనిముట్లు, ఆ పనిముట్లకు ఈ విత్తనాలు అంటుకొని వేరే ప్రాంతాలకు వెళ్లే ఆస్కారం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాల విద్యార్థులు అందరూ నెలకు ఒకసారి ఈ పార్థీనియం తొలగింపు కార్యక్రమం చేసినట్టయితే పూర్తిగా ఈ పార్థీనియంను నియంత్రణలోకి తీసుకురావచ్చు. కాబట్టి రైతు సోదరులారా, చివరిగా ఈ 5 మాటలు గుర్తుంచుకోండి. మొదటిది పార్థీనియంను గుర్తించండి. రెండవది పూత విత్తన దశకు చేరనివ్వకుండా తీసివేయాలి. మూడవది ఆ తీసివేసేటప్పుడు గ్లౌజులు, మాస్కులు ఉపయోగించండి. నాలుగవది అన్ని పద్ధతులు కలిపి వాడండి, అంటే యాంత్రీకరణ పద్ధతి, వ్యవసాయ పద్ధతులు, రసాయన పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు అన్నీ కలిపి వాడాలి. ఐదవది ఒక రైతు మాత్రమే కాదు, మొత్తం గ్రామం అందరూ కలిసి పనిచేస్తేనే పార్థీనియం నియంత్రణ అనేది మనకు వీలవుతుంది. ఇది మన పంటలను కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన పశువులను, నేలను, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి మనందరము కలిసి ఈ పూతకు ముందే పార్థీనియంను తొలగిద్దాం, విత్తన వ్యాప్తిని అడ్డుకుందాం, సమగ్రంగా యాజమాన్య పద్ధతులు పాటించి మన గ్రామాలను, మన ప్రదేశాలను అన్నింటినీ కూడా పార్థీనియం రహిత గ్రామాలుగా మార్చుదాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ పద్ధతులు పాటించి పార్థీనియంను నియంత్రించుకుందాం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు పార్థీనియం మొక్క వల్ల వ్యవసాయం పర్యావరణ

ఆరోగ్యంలో కలిగే నష్టాల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు అధిపతి సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందుధర్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.

మీరింతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడుగుంతల నిర్మాణం గురించి విశ్రాంత భూగర్భ జలశాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. వ్యాఖ్యానం ఎన్ రవికుమార్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి అనేక విధాలుగా రైతుకు చేదుడు ఒదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ది పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్టస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ఏషియా 1, SAT 1, SAT 2, SAT 3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ఏషియా 1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
1: చీలిన గిట్టలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా

0: తగ్గుతుంది.
1: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉన్నటారు?
0: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది, అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్ట నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు మనుషుల బట్టలు చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కాని ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
1: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది, అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగు కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది, కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి, పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెలనెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్ అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావా, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీని వలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ ను గ్లిజరిన్ తో కలిపి ఈ పేస్ట్ ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కాని బ్లీచింగ్ పౌడర్ కాని చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను, దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దాణా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే

0: ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
1: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. సంవత్సరంలో 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1 ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
0: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కాని లేదా సాయంత్రం కాని వేయించాలి. జ్వరం కాని జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలలు పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
0: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. శ్రోతలు, మీరు ఇప్పుడు వింటారు మీ లేఖల్లో ఒదిగిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి. ఇప్పుడు వినిపించబోయే ఈ పాటని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత వీరందరూ వినాలనుకునే పాట స్వర్ణకమలం చిత్రం నుండి.

0: అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వింటారు ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
8: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
8: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
8: సెల్ 9032323258. డాక్టర్ జె బలరాం జాదవ్.
10: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
8: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
10: డాక్టర్ జె బలరాం జాదవ్,
8: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
10: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: దరమాండ్ షాప్,
10: మగవారి పెళ్లి వస్త్రాలకు, దసరా, దీపావళి పండుగలకు
8: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
10: ఏకైక కంపెనీ షోరూమ్
8: దరమాండ్ షాప్,
10: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
11: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
12: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
11: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
12: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
11: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
12: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
13: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 MHz, వింటున్నారు మీకు నచ్చిన సినిమా పాటలు, మాకు ఉత్తరాల ద్వారా చేరిన పాటలు అభిరుచి కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి పందిరి చిత్రంలోని పాట కోసం ఉత్తరాన్ని రాశారు వరంగల్ కాశీబుక్క నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ. వీరందరూ కోరిన పెళ్లి పందిరి చిత్రం నుండి ఇప్పుడు ఈ పాట.

0: గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు, మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు మా ఆకాశవాణి తరంగాల ద్వారా అందించే అభిరుచి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలుసుకోవాలని చిత్రంలోని పాట కోసం జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజని, జయ, బింగి, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, మెట్పల్లి రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీర్ వీరందరి కోసం ఇప్పుడు కలుసుకోవాలని చిత్రం నుండి ఈ పాట విన్నాం.

ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మా అభిమాన శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ఈ ఉత్తరం వచ్చింది తిమ్మాపూర్ నుండి. వ్రాసిన వారు దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూమేశ్వర్, భూలక్ష్మి, హనుమాన్లు. వీరందరూ హలో బ్రదర్ చిత్రంలోని పాట వినాలనుకుంటున్నారు. వారి కోసం ఇప్పుడు వస్తోంది అభిరుచి కార్యక్రమంలో హలో బ్రదర్ చిత్రం నుండి ఈ పాట.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు, మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు మాకు పంపిన ఉత్తరాల్లోని సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి

అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు లలిత సంగీతం కార్యక్రమం.

0: లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు వింటారు కొన్ని ప్రకటనలు.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: శ్రోతలు, మీరు వింటున్నారు నిజామాబాద్ FM కార్యక్రమాల్లో లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు.

0: లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ FM కార్యక్రమంలో లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు.

శ్రోతలు, మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

మబ్బుల చాటున దాగుతూ దోబూచులాడుతూ సాగిపోయే ఈ గీతానికి శ్రీశ్రీ సాహిత్యాన్ని మాస్టర్ వేణు స్వరపరచగా ఘంటసాల పి. సుశీల పాడిన ఈ పాట మాంగళ్యఫలం చిత్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు అలనాటి మధుర గీతాలు. ఇప్పుడు నీలి మేఘాలు, గాలికి కదిలే కిరటాలు, ఆ ప్రకృతి అందాల మధ్య మనస్సుకు నచ్చిన మనిషి పాడే పాట వినిపిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఆ అనుభూతిని ఎంతో మృదువుగా అక్షరాల్లో అల్లారు ఆరుద్ర. పెండ్యాల నాగేశ్వరరావు స్వరాల్లో, ఘంటసాల ఎస్ జానకి మధుర గాత్రాల్లో పలికిన ఈ గీతం భావ మరదల్లు చిత్రం నుండి.

ప్రకృతి అందాలు మనసుకు ఎంత పరవశింపజేస్తాయో, హిమాలయాల సొగసును చూసి మనసే మురిసిపోతుంది అనే భావనతో సముద్రాల రాఘవాచార్య రచించగా ఘంటసాల సంగీతం అందించి సుశీలమ్మతో కలిసి పాడిన యుగల గీతం పాండవ వనవాసం చిత్రం నుండి.

శ్రోతలు, మీరు వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ఈ గీతానికి శ్రీశ్రీ సాహిత్యం అందించగా ఎస్ రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు, ఘంటసాల గారు పాడారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఇప్పుడు వస్తోంది ఈ పాట.

103.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు మధుర గీతాలు. బలిరాముడు సినిమాలోని ఈ పాటకు సాలూరి రాజేశ్వరరావు సంగీతం, ఘంటసాల సుశీల ఆలపించగా ఈ పాట మేఘమాల అందాలను, విరహ భావాలను మధురంగా ఆవిష్కరించిన ఈ పాట బలిరాముడు చిత్రం నుండి.

తొలిచూపులో కలిగే తెలియని అనుభూతిని, మనసులో చిగురించే ప్రేమను ఎంతో సున్నితంగా పలికించిన మధుర గీతం దాశరథి గారి అందమైన సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు గారి అపురూప స్వరాలు, పి సుశీలమ్మ గారి మధురగానం తోడైన ఈ పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుండి.

శ్రోతలు మరుణ్ మధుర గీతాలు వింటున్నారు. మనసులో దాగిన ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా కళ్ళే ఆ అనురాగాన్ని పలికిస్తాయి. అలాంటి సున్నితమైన ప్రేమభావాల్ని అద్భుతమైన సాహిత్యంతో ఆవిష్కరించిన మధుర గీతం సంగీతం అందించారు సాలూరి రాజేశ్వరరావు గారు, బీబ్ గోపాలం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, గానం పిబి శ్రీనివాస్, పి సుశీలమ్మ.

మధుర గీతాల్లో ఇప్పుడు వినిపించే పాట చల్లని వెన్నెలల్లో వీచే పిల్లగాలిని ఆస్వాదిస్తూ ప్రేమలోని మధురమైన అనుభూతిని మనసుకు హత్తుకునేలా పలికిన గీతం పింగళి గారి సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు గారి మధుర

శ్రోతలు వింటున్నారు అలనాటి మధుర గీతాలు. మనసు ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందమైన బృందావనంలా అనిపిస్తుంది. ప్రేమ, భక్తి, మాధుర్యం ఈ మూడింటినీ కలిపి ఎంతో అందమైన గీతంగా మలిచారు ఆరుద్ర సాహిత్యానికి ఎస్పి కోదండపాణి గారి మధుర స్వరాలు. పి సుశీలమ్మ గానం. మంచి కుటుంబం చిత్రం నుండి ఈ పాట మీకోసం.

మధుర గీతాల్లో ఇప్పుడు వినిపించే ఈ పాట మనసులోని భావాలను మాటల్లో చెప్పలేనప్పుడు ఆ మౌనమే ఒక రాగమవుతుంది. శ్రీశ్రీ గారి భావగర్భితమైన సాహిత్యానికి సాలూరి గారి మధుర స్వరాలు పి సుశీలమ్మ హృదయాన్ని తాకేలా పాడిన ఈ మధుర గీతం భార్యాభర్తలు చిత్రం.

శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం లో మధుర గీతాలు. ఒక్కోసారి మనలోని భావాలను పలికించడానికి చిరునవ్వు చాలు, ఒక చూపు చాలు. అలాంటి నవ్వుల్లో దాగిన ప్రేమను పువ్వుల గుసగుసలతో అందంగా అల్లిన ఈ గీతం ఆరుద్రాగారి సాహిత్యానికి, సాలూరి రాజేశ్వరరావు గారి మధురమైన బాణికి, ఘంటసాల పి సుశీల గారి గానంతోడైన ఈ గీతం ఇద్దరు మిత్రులు చిత్రం నుండి.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. ప్రేమించే మనసుకు ప్రియమైన వారు తోడుంటే అదే బృందావనం, అదే నందనవనం. ఎక్కడికో తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదంటూ అనురాగాన్ని ఎంతో అందంగా చెప్పిన మధుర గీతం పింగళివారి సాహిత్యానికి ఘంటసాల గారి మధుర స్వరాలు, ఘంటసాల సుశీలమ్మ పాడిన యుగల గీతం గుండమ్మ కథ చిత్రం నుండి.

శ్రోతలు వింటున్నారు అలనాటి మధుర గీతాలు. మనసులో పూచిన ప్రేమని, అనురాగాన్ని చెప్పాలని ఉన్నా చెప్పలేని సందిగ్ధత, ఎదురుచూపులోని తీయని బాధను, మనసులోని ప్రేమను ఎంతో సున్నితంగా పలికించే మధుర గీతమిది. సముద్రాల గారి భావయుక్తమైన సాహిత్యానికి, పెండ్యాల గారి అపురూపమైన స్వరరచనకు పి సుశీలమ్మ గారి మధురగానం తోడవగా దొంగరాముడు చిత్రంలోని ఈ అందమైన గీతం ఇప్పుడు మీకోసం.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాల్లో మధుర గీతాలు. ప్రేమలో సిగ్గు, చిలిపితనం, మనసులో దాచుకున్న అనురాగం ఇవన్నీ కలిసినప్పుడు ఆ భావం ఎంత మధురంగా ఉంటుందో ఈ పాట వింటే తెలుస్తుంది. శ్రీకృష్ణుడి మాధుర్యాన్ని, రుక్మిణి మనసులోని ప్రేమను ఎంతో అందంగా పలికించిన ఈ మధుర గీతం ఘంటసాల పి సుశీలమ్మ గారి గానామృతంతో, టీవీ రాజుగారి మధుర స్వరాలతో అలరించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి.

అమర శిల్పి జక్కన చిత్రంలోని పాట వింటున్నారు. వింటున్న ఈ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.